తెలిసి తెలియని అమాయకత్వంలో కాపురాలు పాడు చేసుకునే యువతి యువకుల్ని ఒక దారిని పెట్టే తాయారమ్మని నేను. తాయారమ్మ బంగారయ్య చిత్రంలో కైకాల సత్యనారాయణ గారు నా సరసన హీరోగా నటించారు. పెద్దవాళ్లం మనం చేసే పొరపాట్లు పిల్లలు వాళ్ల జీవితంలో చెయ్యకుండా వాళ్ళని సరైన మార్గంలో పెట్టడం ఈ పాత్రల ప్రత్యేకత. మై నేమ్ ఈజ్ బంగారయ్య అని హీరో పడతాడు. మై నేమ్ ఈజ్ తాయారమ్మ, ప్రతివాదనకే తయారమ్మ. మా ఇంట్లో నేను కాకుండా సినిమా రంగంలో ప్రవేశించిన వాళ్లు ఇంకా ఇద్దరున్నారు, మీకు తెలుసో తెలీదో. ఒకరు నా చెల్లెలు కృష్ణకుమారి, కథానాయికగా ఆ రోజుల్లో ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. నవ్వితే నవరత్నాలు, బంగారు పాప లాంటి చిత్రాలతో మొదలయ్యి తర్వాత చాలా చాలా మంచి చిత్రాల్లో ఆవిడ నటించింది. ఆవిడ నా సొంత చెల్లెలు అని చెప్తే చాలా మంది నంబర్స్ ఉండి ఆ అబద్దాలు చెప్తున్నారండి, ఆవిడ మీ చెల్లెలేమిటండి, ఆవిడ చక్కగా పొడుగ్గా ఎంతో అందంగా ఉంటారు, కృష్ణకుమారి గారు మీ చెల్లెలు గారండి, మీరేదో అలా గొప్పగా చెప్పుకుంటున్నారు గాని అని నన్ను అలా ఒకలాగా వేడాపడం చేస్తుండేవారు అనమాట. ఇంకొకరు సినిమాల్లోకి వచ్చిన వారు మా పెద్దమ్మాయి కూతురు, నా మనవరాలు వైష్ణవి. అది కూడా తమిళంలో, మలయాళంలో, హిందీ టీవీ సీరియల్స్ లో, రేడియో నాటకాల్లో ఎక్కువగా పాల్గొంటుంటుంది. దానికి కూడా నాలాగా ఆటే పాటలు పాడడం, చెట్లని కౌగిలించుకోవడం, పరుగులు ఎత్తడం అంత ఇష్టం ఉండదు. మంచి ఎమోటింగ్ రోల్స్, మంచి క్యారెక్టర్స్ వస్తే అప్పుడప్పుడు వేషాలు వేసుకుంటూ ఉంటుంది. షీఈ్ అ వెరీ మెచ్యూర్డ్ గర్ల్ అండి. నాకు చాలా ఇష్టమైన నా పిల్లల్లో మనవల్లో అదొకటి, నాకు ఒక్క మనవరాలు, ముగ్గురు మనవాళ్ళు అనమాట. వైష్ణవి ఇక్కడ నాలాగే చిత్ర పరిశ్రమలో శ్రమించి ఇంకా ముందు ముందుకు మంచి పేరు సంపాదించుకోవాలని ఆరాటపడుతోంది. బహుశా దానికి మంచి అవకాశాలు వస్తే మాత్రం అది కూడా కృష్ణకుమార్ లాగా నాలాగా ఒక నటిగా మంచి స్థిరమైన పొజిషన్ ని సంపాదించుకోగలని అనుకుంటున్నాను. కృష్ణకుమారి నాగేశ్వరరావు గారి మీద చిత్రించిన పాట ఒకటి నాకు చాలా ఇష్టం, అది యుగళగీతం. తెల్ల చీర కట్టుకుని మల్లె పూలు పెట్టుకున్నది ఎవరి కోసము.

చెబుతానమ్మ సోరి చెబుతాను అంటూ పద్మావతి దేవి ఇంటికి వెళ్లి, ఓ సోసి బుర్రక్క శ్రీనివాసుని వెళ్లి చేసుకుంటావులే అని హామీ చూస్తానన్నమాట. వెంకటేశ్వర మహాచల నుంచి ఈ పాట వినండి.

శ్రీ పి పుల్లయ్య గారు, శ్రీమతి శాంతకుమారి గారు బ్రహ్మాండంగా నిర్మించిన చిత్రం శ్రీ వెంకటేశ్వర మహత్యం. ఆ చిత్రంలో ఎరుకల సాని పాత్ర వేశాను నేను.

సహజంగా ప్రతి మధ్యతరగతి కుటుంబంలోనూ వచ్చే సమస్యలు కలహాలను ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన మంచి చిత్రం సంసారం ఒక చదరంగం. చీపురుగట చేతో పుచ్చుకుని అవసరమైనప్పుడల్లా అందరినీ జాడించేస్తూ అదుపాకీల్లో పెట్టే పని మనిషి చిలకమ్మ పాత్ర నాది. నేను చాలా కాలం తర్వాత చాలా ఎంజాయ్ చేసి తృప్తికరంగా నటించిన చిత్రాల్లో ఆ పాత్ర అంత బాగా కుదిరిందని నేను చెప్పాలి. ఆ చిత్రంలో ఈ పాటకు చక్రవర్తి గారి సంగీతం, వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యం, పి సుశీల గారు పాడారు.

చదువురాని ఓ పల్లెటూరు అమ్మాయిని ఓ జడ్జి గారు పెళ్లి చేసుకుంటారు. శోభనన్ రాత్రి భార్యను ఒక చిన్న డాన్స్ చేస్తూ పాట పాడమని కోరతారు. నాకు డాన్స్ చేయాలన్నా, ప్రేమ గీతాలకు అభినయం చేయాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇలాంటి ఇబ్బంది నాకు జగపతి వారి అక్కాచెల్లెళ్ళు చిత్రంలో ఎదురైందండి. అయ్యో రామచంద్ర, నేను డాన్స్ చేయడం ఏంటండి, బాగుండదండి అని నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారిని, నాగేశ్వరరావు గారిని బతిమాలుకున్నాను. కానీ వారు డాన్స్ చేసే తీరాలని పట్టుబట్టారు. చిత్రం విడుదలైన తర్వాత మాత్రం పాండవులు పాండవులు తుమ్మెద అనే పాట ఎంత పాపులర్ అయిందో చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఈ పాటని పి సుశీల గారు పాడారు. సంగీతం కెవి మహాదేవన్ గారు. రచన ఆచార్య ఆత్రేయ.

0: మీతో కొంతసేపు సరదాగా కాలక్షేపం చేశాను. ఈ అవకాశాన్ని కలిగించిన వివిధ భారతి వారికి, ఓపిగ్గా కార్యక్రమం విన్న మీకు నా ధన్యవాదాలు. సెలవు. మీ షౌకార్ జాన.
1: మీరింతవరకు నింగికెగిసిన ధృవతార ప్రముఖ నటి షావుకార్ జానకి గారికి నివాళిగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి షావుకార్ జానకి గారు గతంలో సమర్పించిన ప్రత్యేక జనరంజన కార్యక్రమాన్ని విన్నారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
4: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
3: స్వయం కృషితో ఎదిగిన విజేత,
4: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
3: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
4: అభిమానులకు అన్నయ్య,
3: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
4: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
3: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:40 కావస్తుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ మనం ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2020 నుంచి 2026 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ విందాం.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా మీరు విన్నారు గాడ్ ఫాదర్ సినిమా నుంచి శ్రేయా ఘోషల్ పాడింది. అనంత శ్రీరామ్ రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు పాసిగుట్ట నుంచి నోముల భాగ్యమా వెంకటేష్, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్ షేక్ చాంద్.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి హన్మకొండ తరాలపల్లి నుంచి జేరుపోతల బుచ్చయ్య.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు విన్న ఆ పాట బీస్ట్ సినిమా నుంచి అనిరుద్ధ్ రవిచందర్, జోనితా గాంధీ కలిసి పాడిన పాట. అది రచన సాయి శ్రీ సాయి కిరణ్, సంగీతం అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించారు. నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా, ధర్మవరం పార్థసారథి నగర్ నుంచి సంకారపు రవి ఉమాదేవి, వరంగల్ కుమ్మల గ్రామం నుంచి మహమ్మద్ ఖలీల్ సాంబయ్య, వీళ్ళందరి కోసం ఈ పాట ఎవరి గ్రీన్ హిట్స్ లో. చివరిగా మీరు వింటున్నారు వారసుడు సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి ఎంఎం మానసి పాడిన పాట, రామజోగ శాస్త్రి రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. పాటను అడిగిన శ్రోతలు రాయగిరి నుంచి దాసరి రవి, నందిపేట నుంచి వెంకట.

0: ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పద ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?
2: సమయం 11 గంటలు కావాల్సిన కొన్ని క్షణాల్లోనే తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణను ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు కల్పించేలా విద్యా కార్యక్రమాలు చేపట్టాలని ఆక్స్ఫర్డ్ వర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీతో సమావేశమై భాగస్వామ్య అవకాశాలు, తెలంగాణ విజన్పై చర్చించారు. ఈ రోజు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నాగారంలో హౌసింగ్ టవర్స్ నిర్మాణ స్థలాన్ని మంత్రులు పరిశీలించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు పత్రాలు పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా ఈ పర్యటనలో భాగంగా రెవెన్యూ శాఖ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 48 మంది విజేతల జాబితాలో తెలంగాణ నుంచి ఆమె స్థానం దక్కించుకున్నారు. సెప్టెంబర్ 5న ఢిల్లీలో రాష్టపతి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. బకాయి పడిన మిల్లర్లపై పౌర సరఫరాల శాఖ చర్యలకు రంగం సిద్దం చేసింది. సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ లోకి 28 మంది కమాండోల నియామకం చేపట్టింది. గ్రే హౌన్స్ ఆక్టోపస్ కు చెందిన 28 మంది కమాండోలు బకాయి మిల్లర్లపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గా పనిచేయనున్నారు. రాబోయే పండుగల సీజన్లో అమ్మకాల గిరాకీకి అనుగుణంగా 10 లక్షల మందికి పైగా తాత్కాలిక ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ మీషో తెలిపింది. తమ విక్రయాల నెట్వర్క్ పై 6.5 లక్షల మందికి, లాజిస్టిక్స్ విభాగంలో 3.75 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభించే వీలుందని పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్థులకు 5% రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ కోటాను కేవలం కాగితాలకు పరిమితం చేయొద్దని దివ్యాంగుల సాధికారత విభాగం అదనపు కార్యదర్శి మన్మీత్ కౌర్ నందా హితవు పలికారు. సినిమా టికెట్ ధరలు, థియేటర్ల వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తెలుగు చిత్ర పరిశ్రమ బలోపేతానికి, ఎదుగుదలకు తోడ్పడుతుందని యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ క్వార్టర్స్ ఫైనల్స్ లో భారత జంట గాయత్రి ట్రీసా అద్భుత విజయం సాధించింది. తొలి సెట్ కోల్పోయినా కోలుకున్న ఈ జంట 16-21, 21-15, 21-13తో చైనాకు చెందిన జియాయి ఫాన్ జాంగ్షు జియాన్ ద్వయాన్ని ఓడించి సెమీస్ చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 4 నిమిషాలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సాటర్డే సూపర్ హిట్ షోకి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. ఎవరెస్ట్ శిఖరం తల ఎత్తి ఎంత పైకెత్తి చూసినా మరింత ఎత్తుగానే కనిపిస్తుంది, ఉంటుంది కూడా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే నటుడు ఆ ఎవరెస్ట్ శిఖరాగ్రాంగన కూర్చున్నారు. నటన శిఖరం, నట మేరువు. నక్షత్రాల్లో ధ్రువతార తన స్వయం కృషితో

0: बारा हुशार बारा हुशार
1: పటిష్టమైన పునాదిరాళ్లు పరుచుకున్నా.

పద్మవిభూషణ్ శివశంకర వరప్రసాద్ గారి పుట్టినరోజు ఇవాళ. గుర్తు చేసుకుందాం మెగాస్టార్ చిరంజీవి మేటి విజయాలను. ద ఓజీ ఒరిజినల్ సూపర్ స్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ వివిధ భారతిలో.

1952 మొగల్తూరులో మెరిసింది ఒక తార. ఆ తార పేరే శివశంకర వరప్రసాద్. బిగ్గర్ దెన్ బచ్చన్ అని కొందరంటే ద న్యూ మనీ మెషిన్ అని ఇంకొందరన్నారు. మరి అభిమానులం అయిన మనము ఎవరెస్ట్ శిఖరాగ్రాన కూర్చున్న గొప్ప నటుడు అని అంటున్నాం. ఎవరేమైనా సరే చిరంజీవి ఒక పేరు కాదు, బ్రాండ్. మరి ఆ బ్రాండ్ మన అభిమానానికి అయ్యాడు ఖైదీ.

మనందరికీ చిరంజీవి అన్న స్క్రీన్ పేరే తెలుసు. మరి ఇంతకీ ఈ పేరు ఎవరు పెట్టి ఉంటారు? మనమందరం ఏమనుకుంటాం కామన్ గా, ఎవరో నిర్మాత దర్శకుడో పెట్టేసి ఉంటారు అని చెప్పి. కాదు, దీని వెనకాల ఒక ఆసక్తికరమైన కళ ఉంది. కథ కాదు, కలే. అప్పుడే పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు సినిమాల షూటింగ్ జరుగుతుంది. శివశంకర వరప్రసాద్ చాలా పెద్ద పేరు కదా, తెరపై ఏం వెయ్యాలి అని చెప్పి అందరూ అనుకుంటున్నారట. అప్పటికే శంకర్ అనే ఒక నటుడున్నాడు, చూద్దామని ఊరుకున్నారందరూ. ముందైతే షూటింగ్ కానిచ్చేద్దాం, అసలే కొత్త కుర్రాళ్ళు, ఎవరి బాధలు వాళ్లవి. మరి ఒక హుషారైన పాట వినిపిస్తాను, దాని తర్వాత కథ కాని ఈ కళ గురించి చెప్తాను.

లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మరి ఇంతకీ చిరంజీవి అన్న పేరు ఎవరు పెట్టారు అని ఇందాక మీ అందరినీ ఒక ప్రశ్న వేశాను కదా. సినిమా షూటింగ్ జరుగుతోంది. శివశంకర వరప్రసాద్ ఒక రాముల వారి గుడికి వెళ్తారు. దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామికి నమస్కరిస్తుంటే ఆయన స్నేహితుడు, చిరంజీవి ఒకసారి ఇలా బయటికి రా అని చెప్పి పిలిచాడు. ఎవరిని రమ్మంటున్నావు అనంటే నిన్నే అని అన్నాడట ఆ స్నేహితుడు. ఒక్కసారి మెలకు వచ్చేసింది. ఆ స్నేహితుడెవరో ఇప్పటికీ కూడా గుర్తుకు రావడం లేదు. వెంటనే వెళ్లి తన తల్లిగారైన అంజనాదేవికి చెప్తే సాక్షాత్తు ఆంజనేయ స్వామి తన పేరు నీకిచ్చారు, తెరపైన ఇదే పేరు పెట్టుకో శంకర అని అమ్మ కూడా చెప్పడంతో మనకు చిరంజీవిగా పరిచయమయ్యారు. మరి ఒక్క డైలాగ్ వినిపించాల్సిందే కదా ఈ సందర్భంలో చిరంజీవి గారిది.
1: ఈ కోర్టులో నేను మాట్లాడేది ఒక కేసు గురించి కాదు, ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక సెక్షన్ గురించి. అదే 302. ఈ 302కు మరో అర్థం ప్రాణం పోయే వరకు ఉరితీయమని. మిలాడ్, మామూలు మనిషి ఒకటి ప్రాణం తీస్తే దాని హత్య అంటున్నాం, నేరం అంటున్నాం. అదే పని కోర్టు వారు చేస్తే దాని ఉరి అంటున్నాం, శిక్ష. రెండిటికి తేడా లేదు మిలాడ్. పూర్వకాలంలో నేరస్తుల్ని సలసలా కాగే నూనెలో వేసి చంపేవారు, మెడ నరికి చంపేవారు. అది ఇప్పుడు మనకి ఎంత అనాగరికంగా కనపడుతుందో, అలాగే మనం వేస్తే ఈ ఉరి మన భావితరానికి అంతే అనాగరికంగా కనపడుతుంది. అందుకే మిలాజ్, 302 అనే పరమ దారుణమైన, దుర్మార్గమైన, అనాగరికమైన ఈ సెక్షన్ ని ఇండియన్ పీనల్ కోడ్ లోంచి శాశ్వతంగా కొట్టివేయాలని బల్లబుద్ధి అవసరం.

గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మెగా స్టార్ చిరంజీవి గారి పుట్టినరోజుని. మరి చిన్నప్పటి నుంచి యావరేజ్ స్టూడెంటే చదువులో, కానీ నటనలో మాత్రం ఏ క్లాస్. 10వ క్లాస్లో పరధ్యానం పరంధామయ్య అనే నాటకలో పరంధామయ్య పాత్ర. ఆ పాత్ర వయసు 70 సంవత్సరాలు. మరి ఇక్కడేమో ఉన్నదెవరు, 15-16 సంవత్సరాల నూనుగుమీజాల పిల్లాడు. ఏం చేస్తే స్టేజ్ మీద బాగుంటుందో ఆలోచించి క్లాసులు ఎగ్గొట్టి మరీ, అవునండి, క్లాసులు ఎగ్గొట్టి మరీ ముడతలు వచ్చేటట్టుగా మేకప్ చేసుకోవడం నేర్చుకున్న ఈ మగధీరుడు మున్ముందు రోజుల్లోనే స్టార్లకే స్టార్, మెగా స్టార్ అవుతాడని ఎవరైనా ఊహించుంటారా?

0: మహానగరంలో ఈ మాయగాడు చేసిన మ్యాజిక్ ఎంత గొప్పదంటే, అటు బాపుగారితో మన ఊరి పాండవులు, మంత్రిగారి వియంకుడు సినిమాలు చేస్తే బాలచందర్ గారితో 47 రోజులు ఇది కథ కాదు రుద్రవీణలు చేశారు.
1: సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని తుమ్మెత్తిపోయకండి. నాకన్నా మీ మనసులోనే అంటరాని ఆలోచన ఎక్కువగా ఉన్నాయి. క్షమించండి, నేను ఎగిరి వెళ్ళను మీరు ఊహించలేరు కూడా. కరెంటు పోల్ మీద నుంచి కింద పోతే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేశామే, ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు, అది మీరు తెలుసుకోవాలి. అలాగా అన్నంత మాత్రాన పోయిన మనిషి తిరిగి రాడు నాన్న. భగవంతుడు ఉన్నాడు, పుండని పంపేశారే, మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే? అరగడం ముందు అతడు ఆసుపత్రికి చేర్చగలిగిన వాడే అతడు పాలిట భగవంతుడై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి.
2: సూర్యం, అందులో ఏమన్నా అర్థం ఉందంటావా? చావు పుట్టుకలు.
0: మరి ఇక భారతీరాజా గారితో ఆరాధన చేసి స్వయం కృషితో కె విశ్వనాథ్ గారిని మురిపించిన ఏకైక నటుడు చిరంజీవి గారు. నలుగురు దిగ్దర్శకులు, ఇటు బాపుగారితోటి మంత్రిగారి వియంగుడు, బాలచందర్ గారితోటి రుద్రవీణ, భారతీరాజాతో ఆరాధన, స్వయం కృషి విశ్వనాథ్ గారితో, ఇలాంటి నలుగురు దిగ్దర్శకులు అత్యద్భుతమైన ఆలోచనతో ఉన్నవారు. మరి అలాంటి వారి కింద వీరు పనిచేయడము, మనందరినీ మెప్పించడము మామూలు విషయం కాదు కదా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వివిధ భారతి వేదికగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం చిరంజీవి గారి పుట్టినరోజుని. ఈ రోజు మరి ముళ్ళ దారిలో పూలు పూయించిన విజేత మగ మహారాజు.
2: దారి పూల దారి బాట తారి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి. నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి.
1: ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ, యాంటీ హీరోగా కొనసాగింపు, విలనిజానికి సరికొత్త రూపు అద్దిన చిరంజీవి గారిని

0: విలనిజాన్ని తెరపై చూసి ఛీ అనుకున్న ప్రేక్షకులే సుప్రీం హీరో మా అన్నయ్య అంటూ ఛత్రం పట్టి మెగాస్టార్ అన్న బిరుదుతో ప్రేమగా సత్కరించి తమ మనసుల్లో చోటిచ్చారు. ఊహించండి, 47 రోజుల్లో చిత్రంలో జయప్రదను మోసగించి సుగుణాకర్ రావుగా జయసుధును పీడించిన ఇతనే సూర్యంగా రుద్రవీణలో తండ్రిలోని ఛాందసవాదాన్ని ఎదిరించాడు. టాగోర్లో సమాజాన్ని ప్రశ్నిస్తే స్టాలిన్లో ఆడుకున్నాడు, ఆదుకున్నాడు అందరినీ. ఒక్క నటుడు, వందల పార్శ్వాలు, అన్నీ మన కోసమే.
1: ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎందరో అమాయకులు దోషులుగా చిత్రీకరిస్తే వచ్చాయి. మీరు ఒక లాయర్తో మాట్లాడుతున్నారు.
2: నేను మాట్లాడుతున్నది లాయర్తో కాదు, లంచగొండి. ఒక లంచగొండితో మాట్లాడుతున్నా.
1: మిస్టర్ టాగోర్,
2: ఎక్కువగా మాట్లాడితే మీ చరిత్ర విప్పి జడ్జి గారి ముందు పెడతాను. నల్లకోటు విప్పి తెల్లమొహం వేసుకోవచ్చు.

మైకల్ జాక్సన్ స్టెప్స్, డాన్స్ తో ఎంతో ఇన్స్పైర్ అయిన చిరంజీవి గారు ఇలా కొన్ని మార్చి మనం కూడా తెలుగు తెరకు ఎందుకు పరిచయం చేయకూడదు అని అనుకున్నారు. అనుకోవడం మాత్రమే కాదు, తనను తాను డాన్స్ కు ఎంత బాగా మలుచుకున్నారంటే, తెలుగు సినిమా అంతా ఒక మూసలో హీరో హీరోయిన్ చేతులు పట్టుకుని డాన్స్ చేయడము లేదా చెట్టును పట్టుకుని వెళ్లడం లాంటి రోజులకి చెల్లుచీటి రాసేసి, హీరో అంటే చిరంజీవి, చిరంజీవి ఉంటే డైనమిక్ డాన్స్ అని తొలిసారిగా పసివాడి ప్రాణంతో బ్రేక్ డాన్స్ చేసి చూపించారు. రుచి చూసిన ప్రేక్షకులు ఉత్సాహంతో కేరింతలు కొట్టేసి మాకిదే కావాలి అని అన్నారు పదే పదే. ఇలా అడిగేటట్టు చేసుకున్న చిరంజీవి నటనలో ఎవరెస్ట్, డాన్స్ లో ది బెస్ట్ అనిపించుకున్నారు.

నటుడిగా నేనేంటో చూపిస్తా అని ఛాలెంజ్ చేసి ఎంత సంఘర్షణ పడ్డారో, ఎన్ని అగ్నిగుండాలు దాటారో కాని మగ మహారాజుగా జగదేక వీరుడిగా ఈ స్టేట్ రౌడీ కొదమసింహంలా తెలుగు సినిమాలోకి దూకి సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాడన్నది ఇప్పటికీ ఆయన సినిమాలకి హౌస్ఫుల్ బర్డ్స్ చూస్తుంటే ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి.

చిరంజీవి అంటే ఉత్సాహం, చిరంజీవి అంటే ఉల్లాసం, ఫాస్ట్ బీట్ పాటలు, సూపర్ హిట్ ఫైట్లు ఇవేనా నేనేంటో తెలుసా అని చంటబ్బాయితో నవ్వించి రౌడీ అల్లుడిగా అల్లరి చేసి శ్రీమంజునాథలో శివుడిగా దీవించి స్వయం కృషిలో సాంబడిగా ఒద్దికగా చెప్పులు కుడుతూనే మన మనసు దోచిన ఆపద్బాంధవుడు.

రికార్డ్స్ కి సరికొత్త భాష్యం చెప్పారు. ఘరానా మొగుడు చిత్రంతో బాక్సాఫీస్ ని కుదిపేసి కోట్లలో వ్యాపారం చేసి లాభాలు ఆర్జించడంతో ప్రపంచమే తెలుగు సినిమా వైపు, మరీ ముఖ్యంగా ఈ మనీ మెషిన్ చిరంజీవి వైపు అబ్బురంగా చూసింది. అంతేకాదు, ఒక దశలో అమితాబ్ బచ్చన్ గారి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక స్టార్, మెగా స్టార్ చిరంజీవి గారు ఒక్కరే అయ్యారు. పద్మశ్రీ, పద్మభూషణ్ ఇవి మాత్రమే కాదు, 2024లో పద్మ విభూషణ్ తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్, 3 నంది పురస్కారాలు, 9 ఫిలింఫేర్ అవార్డ్స్, ఇవన్నీ వారి ప్రతిభకు చంద్రుడికో నూలుపోగులాంటివే. ఎందుకంటే ఆయన మనవాడు, అందరివాడు.

0: ఆయన కామెడీకి కడుపు బా నవ్వేశాము.
1: సిటీ బస్సులో కిస్ చేసిన హీమాన్ని
0: ఆయన శిఖర సమానమైన నటనకు సలాం అన్నాము.

తెలుగు సినిమా దశని దిశని మార్చిన గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారు ఇంత సాధించినా కూడా ఇంకా నేర్చుకోవాలనుంది, ఇంకాస్త ఎక్స్పెరిమెంట్ చేయాలనుందని ఎంత వినమ్రతతో చెప్తారో మనందరికీ తెలిసిందే. అందుకే వారంటే మనందరికీ ఎంతో ప్రాణం. మన చిరంజీవి గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమా.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలుగు సినిమా చరిత్రను తనదైన శైలిలో స్టెప్పులు వేయించిన గ్యాంగ్ లీడర్ ఎలాంటి ఛాలెంజ్ నైనా స్వీకరించి విజేతగా నిలిచే మగ మహారాజు. అద్భుతమైన నటనతో మనందరి మనసును దోచుకున్న జగదేక వీరుడు చిరంజీవి. నటనలో ఇంద్రుడు
2: డబ్బు లేక దరిద్రులయ్య వాళ్ళని చూసి జాలిపడచ్చు గాని ఒక సంస్కారం లేని దరిద్రుని క్షమించలేం.
1: సూపర్ హిట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చిరంజీవి. మాటా పాట ఈ మంగళవారం ఉదయం 10:30 మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతిలో.
3: చైతన్య స్ఫూర్తి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఇందాక చెప్పాను కదా మీకు, 16 ఏళ్ల అతి చిన్న వయసులోనే ఒక ప్రొఫెషనల్ అకౌంటింగ్ అర్హతను సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ఒక యువ సంచలనం ఇవాటి మన చైతన్య స్ఫూర్తి అని. ఎవరో తెలుసా? లక్ష్మణన్ మేయప్పన్. కేవలం 16 ఏళ్ల 141 రోజుల వయసులోనే చార్టర్డ్ అకౌంటెంట్ క్వాలిఫికేషన్ సాధించి ప్రపంచంలోనే అతి చిన్న వయస్కుడైన మేల్ చార్టర్డ్ అకౌంటెంట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ప్లేస్ సంపాదించాడు. దుబాయ్ ఈ ఘనతకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ ట్రిప్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM చైతన్య స్ఫూర్తి టైం. అతి చిన్న వయసులో అంటే 16 ఇయర్స్ ఏజ్ లోనే చార్టర్డ్ అకౌంటెంట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన లక్ష్మణన్ మేయప్పన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫైనాన్స్ రంగంలో లక్ష్మణన్ మేయప్పన్ ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది. కోవిడ్-19 టైంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్ దిశగా తన జర్నీ ప్రారంభించాడు లక్ష్మణన్. మీకు తెలుసా, లాక్డౌన్ టైంలో ఆట అకౌంటింగ్ కి సంబంధించిన బేసిక్స్ అన్ని వాళ్ళ అమ్మగారు నేర్పించారట. సో ఆ స్ఫూర్తితోనే 15 ఏళ్ల వయసులో ACCA కోర్సులో చేరి సంవత్సరంలోనే కంప్లీట్ చేశాడు. యాక్చువల్ గా ఈ కోర్సు చాలా టఫ్ అంటారు. ఒక సబ్జెక్ట్ పోతే మళ్ళీ అన్ని అటెంప్ట్ చేయాలి, అసలు పాస్ అవడమే చాలా కష్టం అంటారు. సో అలాంటిది 1 ఇయర్లోనే కంప్లీట్ చేశాడు. ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. చెప్తాను మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి వివిధ భారతి.

0: ఎస్ పెద్ద మూవీ నుంచి ఒక ఇన్స్పిరేషనల్ డాన్సింగ్ నంబర్ వినేసం అనంత శ్రీరామ్ గారు రాసింది. యాక్చువల్ గా ఈ పాట వింటున్నప్పుడు లిరిక్స్ మ్యూజిక్ డాన్స్ పోటీ పడుతున్నట్టుగా ఉంటుంది కదా, ఇలాంటి పాటలు అరుదుగా వస్తుంటాయి. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి సమయం. మరి లక్ష్మణన్ వేపన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటారు కదా, సక్సెస్ ఈజ్ నాట్ ఏ గోల్, ఇట్స్ ఏ జర్నీ అని. అలాగే ఈ ఘనతతో ఆగిపోలేదు లక్ష్మణన్. ఏసీసీఏ తర్వాత ప్రతిష్టాత్మకమైన సీఎఫ్ఏ చార్టర్ ను కూడా సాధించాడు. ఫైనాన్స్ లో ఎంఎస్సీ చేస్తున్నాడు. అంతేకాదండో, దుబాయ్లోని ప్రముఖ సంస్థలో రీసెర్చ్ అనలిస్ట్ గా కూడా పనిచేస్తున్నాడు. కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సో మనం అనుకున్నది అచీవ్ చేయడానికి అది పెద్ద ఏజ్ అయినా కావచ్చు, లేదంటే ఇలా చిన్న ఏజ్ అయినా కావచ్చు, అది ఎప్పుడు అడ్డం కాదని ప్రూవ్ చేస్తారు అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు. సో సంకల్పం మంచిదై ఉండాలి, దానికి కట్టుబడి ఉండాలి, పట్టుదల ఉండాలి, ఏదైనా సాధ్యమే అని ప్రూవ్ చేసే ఇలాంటి చైతన్య స్ఫూర్తులు ఎందరో ఉన్నారు మన సొసైటీలో. అండ్ ఇప్పుడు మీకోసం టైం అయితే 12:28 కావస్తుంది, అంటే కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. సో వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్ లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకు సంయుక్త విన్యాసాలు చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు మహిళల డబుల్స్ లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. దేశీయ డిమాండ్ను తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చూసేందుకు ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

0: చేసింది. గత నెల 25న 48 రూపాయల కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23 సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్నులుంటుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సంస్కరణలు తమ ప్రభుత్వానికి ఎలాంటి తప్పనిసరి బలవంతం కాదని, అవి ఒక నిబద్దత, దృఢ విశ్వాసమని, అలాగే తమ విధానాలు ప్రజా అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ధి అనుకూలమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
1: మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్, మేనే ఐసే 7 సెక్టర్స్ కి బాత్ కి జిన్ పర్ భారత్ కా ఆజ్ బహుత్ జ్యాదా ఫోకస్ హై, ఆర్ ఇస్లియే భారత్ ఆజ్ పాలసీ లెవెల్ పర్ నేక్ జనరేషన్ రిఫార్మ్స్ కర్ రహా హై, తాకి హమారా ఫ్యూచర్ సురక్షిత్ హో, గవర్నెన్స్ పర్ రిఫార్మ్స్ కర్ రహా హై, ఈజ్ ఆఫ్ లివింగ్ కే లియే రిఫార్మ్స్ కర్ రహా హై, ఈ రిఫార్మ్స్ హమారే లియే కంపల్సన్ నహీ హై, యే హమారా కమిట్మెంట్ హై, యే హమారా కన్విక్షన్ హై.
0: దేశ భవిష్యత్తును పదిలం చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలు మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్ని మారుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలా వారిని కొరతలో ఉంచడమే గత పాలకుల విధానమని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగానికి దోహదపడిందని, అయితే తన ప్రభుత్వపు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మోడల్ కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల అక్రమాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిన్న సాయంత్రం రాంచీ, గిరిడ్, హజారీబాగ్ ప్రాంతాల్లో విద్యార్థి నిరసనకారులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వైపు ఒక ఊరేగింపు కబడుతున్న సమయంలో తోపులాట జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులు, పోలీసులు తమపై చేయి చేసుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించగా, కొందరు నిరసనకారులు కేటాయించిన మార్గాన్ని ఉల్లంఘించి అలజడి సృష్టించారని పోలీసులు ఆరోపించారు. గతంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసిన పలు నియామక పరీక్షల అపాయింట్మెంట్ల రద్దు నోటిఫికేషన్లపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించడంతో విద్యార్థి వర్గాలు తమ సమ్మెను విరమించుకున్నాయి. అయితే ఈ పరిణామాల అనంతరం రాష్ట ప్రభుత్వం ఉద్యోగార్థులను మోసం చేసిందని నిరసనకారులు ఆరోపించారు. మరోవైపు విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో నేతృత్వంలోని జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థి న్యాయమంచ్ ఈ నెల 24 తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా నియామక వ్యవస్థ సంస్కరణ యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర నిమ్రా నుండి ప్రారంభమై జార్ఖండ్లోని మొత్తం 24 జిల్లాల గుండా సాగుతుంది. హైకోర్టు ముందు పలు నియామక పరీక్షల రద్దు ఉత్తర్వులను, అలాగే సీఐడి విచారణ సమర్థవంతంగా వాదించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆరోపించారు. భారత యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ, సామర్థ్యాల పెంపు ద్వారా రెండు దేశాల సాయుధ బలగాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. దేశ రాజధానిలో జరిగిన 25వ భారత యుకే డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమాపేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, యునైటెడ్ కింగ్డమ్ రక్షణ శాఖ పర్మనెంట్ అండర్ సెక్రటరీ జెరీమీ పోక్లింగ్టన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో 2035 భారత్ యునైటెడ్ కింగ్డమ్ విజన్, 10 ఏళ్ల రక్షణ పారిశ్రామిక రోడ్ మ్యాప్ ద్వారా పరిశోధన అభివృద్దికి ప్రాధాన్యతనిస్తూ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాలు సమీక్షించాయి. హిందూ మహాసముద్రం, పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కింద రీజనల్ మారిటైమ్ న్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సముద్ర భద్రతా సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2020

2026 నిర్వహిస్తామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సంస్థల యజమానులను కోరింది. యజమానులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడం, అర్హులైన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని ఈపీఎఫ్ఓ సంస్థ తెలియజేసింది. ఈఈసీ 2026 ప్రచారం ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గతంలో ఈపీఎఫ్ కవరేజ్ నుంచి ఎంపిక కాని ప్రస్తుతం జీవించి ఉండి డిక్లరేషన్ తేదీ నాటికి అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతున్న అర్హులైన ఉద్యోగులను యజమానులు గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కేరళలోని అలప్పుళలో పున్నామాడ కాలేజీలో ఈరోజు 72వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వార్షిక వేడుకలో సంప్రదాయ స్నేక్ బోట్స్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. అలప్పుళలోని పున్నామాడ కాలేజీలో నేడు జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ లో 22 చుండన్ వల్లంలు, అనగా సంప్రదాయ పాము ఆకారంలో ఉండే పడవలతో సహా మొత్తం 71 పడవలు పోటీ పడనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్షిస్తున్న కేరళ ప్రధాన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా ఒకటి. విదేశీ పర్యటకులతో పాటు బోట్ రేస్ ప్రియులు ఈ వేడుక కోసం ఇప్పటికే అలప్పుళ చేరుకున్నారు. అలప్పుళ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈవేళ స్థానిక సెలవు దినం ప్రకటించారు. పడవలు, తెడ్డు వేసేవారు, మద్దతుదారులు అందరూ సిద్దంగా ఉండడంతో కేరళ ప్రసిద్ధ జలసంధి పండుగ మరొక అద్భుతమైన సంచిక కోసం అలప్పుళ సిద్దమవుతోంది. ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అసోం, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో సహా దేశంలోని పలు ఈశాన్య ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణమే నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకలో కొన్ని చోట్ల, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, భద్రతపై సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ నేపాల్ ద్వైపాక్షిక సహకారం మొత్తం పరిధిని సమీక్షించి రెండు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. నిన్న దెహ్రాదూన్లో ముగిసిన ఇండియా నేపాల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 14వ సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి పొల్లమే బస్సు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా నేపాల్ తరఫున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ కాప్లే నాయకత్వం వహించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో మన దేశానికి చెందిన విమెన్స్ డబుల్స్ జోడీ త్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈ రోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే సెమీఫైనల్స్ లో చైనాకు చెందిన టాప్ సీడ్ ప్రత్యర్థులతో తలపడతారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన త్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈ రోజు మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుగా చక్కటి మెలడు వినేద్దాం, ఆ తర్వాత చెప్పుకుందాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

శ్రీనివాస మంగాపురం సినిమా నుంచి యొక్క సూపర్ హిట్ సాంగ్ వినిసం అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఎయిట్ ఫిట్ టైం. మన లైఫ్ స్టైల్ పర్టికులర్ గా ఫుడ్ హ్యాబిట్స్ ఎంత హెల్దీగా ఉంటే అంత హ్యాపీగా ఉంటాం అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ సంగతి అందరికీ తెలిసిందే అనుకోండి. మరి ఒక బాదం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనే విషయం తెలుసా మీకు? ఒకవేళ తెలిసినా అంతగా పట్టించుకోవట్లేదా, అంటే రోజు డైలీ కొంచెం కొన్ని బాదం తినట్లేదా? ఒక బాదం ఆరోగ్యానికి ఎంత మంచిదో నిపుణుల మాట చాలా ఇదిగా ఉంటుంది. సో బాదం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈ ట్విట్లో. స్టే ట్యూన్డ్.

0: లేక దరిద్రులయ్యే వాళ్ళని చూసి జాలిపడచ్చు కానీ ఒక సంస్కారం లేని దరిద్రుని క్షమించలేము.
1: సూపర్ హిట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చిరంజీవి. మాటా పాట ఈ మంగళవారం ఉదయం 10:30 మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతిలో.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. ఈట్ ఫిట్ టైం. బాదం వల్ల ఉపయోగాల గురించి మనం తెలుసుకుంటున్నాం. బాదం పప్పులు శరీరానికి అవసరమైన హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలను అందిస్తాయట. చేపలు, నాన్ వెజ్లలో దొరికే ప్రోటీన్ బాదంలో ఉంటాయట. అంటే నాన్ వెజ్ తినని వాళ్లకి శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందించడానికి మంచి సోర్స్ బాదం అన్నమాట. మరి ఇంకా ఉన్న ఉపయోగాలు చెప్తాను, వింటూ ఉండండి. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ డాన్సింగ్ నంబర్ ఆన్ ద వే.

ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చూసినా స్పెల్ బాండ్ అయిపోతాం కదా, ఇలాంటి పాటలు అరుదుగా వస్తుంటాయి. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, 8 ఫీట్ టైం. బాదం ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా రాత్రంతా నీటిలో నానబెట్టిన బాదం ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు చాలా సులభంగా లభిస్తాయట. నానబెట్టిన బాదంలోని పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయట. ఇక మోస్ట్

కంటెంట్ జ్ఞాపక శక్తిని ఏకాగ్రతని పెంచడానికి ఎంతో హెల్ప్ అవుతుందట కూడా. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ బాదం తినడం వల్ల. ఇంకా ఉన్నాయి చెప్తాను, వింటూ ఉండండి.

లవ్, ఇష్క్, కాదల్, ప్రేమ, భాష ఏదైనా భావం ఒక్కటే. అలాంటి ఒక సినిమా తమిళ నుండి డబ్బైన ప్రేమది.

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. బాదం ఉపయోగాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పటికే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఆల్రెడీ మనకు అర్థమైపోయింది కదా, ఇంకా ఉన్నాయండి. వెయిట్ లాస్ కి బెస్ట్ ఆప్షన్ బాదం అంటున్నారు పోషకాహార నిపుణులు. బాదం పప్పులోని విటమిన్ ఈ చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందట. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి కణాలను రక్షించడంలో సహాయపడుతుందట కూడా. ఇక పోషకాలకు నిలయమైన బాదం పప్పులను స్మూతీలు, ఓట్స్, పెరుగు లేదా ఫ్రూట్ సలాడ్స్ తో కలుపుకోవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అతి సర్వత్రా వర్జయ్యత్ అన్నట్టు పోషకాలు చాలా ఉన్నాయి కదా అని ఎక్కువగా తినేయకూడదు కదా, హెల్దీ అని కూడా అనమాట. సో అపరిమితంగా కాకుండా మితంగా తీసుకోవడం శ్రేయస్కరం అంటారు నిపుణులు. పాటించాలిగా మరి, ఏమంటారు?

సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది పబ్బతి జ్యోతి. వార్తల ముఖ్యాంశాలు. లండన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు రంగాల్లో భాగస్వామ్యానికి లివర్పూల్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన ప్రత్యేక వ్యవస్థలు అవసరమని హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగం ఫుట్బాల్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక రంగాలు వంటి విభాగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి వారు ఆసక్తి చూపించారు. ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేసేందుకు లివర్పూల్ ప్రతినిధి బృందం అక్టోబర్ నెలలో హైదరాబాద్ ను సందర్శించనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్టంలో పలు రంగాల అభివృద్ది వేగవంతం కానుంది. టెలికాం, బ్రాడ్కాస్టింగ్,

ట్రాన్స్పోర్ట్, సైబర్ రౌండ్ వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన వ్యవస్థల అవసరముందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన సెమినార్లో ఆయనతో పాటు టీడీ ఎస్ఏటీ చైర్పర్సన్ జస్టిస్ డిఎన్ పటేల్ మాట్లాడారు. సైబర్ వివాదాల్లో 5 కోట్ల రూపాయలకు వరకు అడ్జుడికేటింగ్ అధికారుల ద్వారా, ఆపై అప్పీళ్లను టీడీఎస్ఏటీ ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు. నిపుణులతో కూడిన వ్యవస్థ ద్వారానే వేగవంతమైన న్యాయం లభిస్తుందని, ప్రజల్లో దీనిపై అవగాహన పెరగాలని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టాలని లండన్లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి వర్సిటీ ప్రతినిధులు, విద్యావేత్తలతో సీఎం విస్తృతంగా చర్చించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, పరిశోధనా కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఆక్స్ఫర్డ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ యువతతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపారు. డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని వారిని సీఎం ఆహ్వానించారు. అలాగే జీఎంఆర్ యుటిలిటా బౌల్ను పరిశీలించి రాష్ట్రంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. రాష్ట్రంలో ఎల్నినో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతోంది. నిన్న టీజీఐఆర్డీలో నిర్వహించిన వర్క్షాప్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అక్టోబర్ నవంబర్ నెలల్లో పంటల నీటి కొరత రాకుండా భూగర్భ జలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ చెరువుల సంరక్షణ, పంటల వైవిధ్యం, ఆయిల్ ఫామ్ సాగులను ప్రోత్సహించాలని సూచించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, కరువును తట్టుకునేలా రైతాంగానికి తగిన అవగాహన, పశు సంరక్షణ చర్యలు అందించాలని పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ తొలి జాతీయ సదస్సును రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో వార్తల వేగం కంటే విశ్వసనీయత, నిష్పక్షపాతమే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో తప్పుడు సమాచారం పెరుగుతున్న తరుణంలో ముఖ్యంగా జెన్జీ యువతకు వాస్తవిక సమగ్ర సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. సంచలనాత్మకత కంటే నైతిక ప్రమాణాలకు ప్రాధాన్యమిచ్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పల్లె పల్లెకు పొన్నమన్న పల్లె పల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హుస్నాబాద్లోని 183 గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పల్లెల అభివృద్ది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్దికి కేంద్రం సహకరించాలని, నిధుల సాధనకు బీజేపీ నేతలు కేంద్రాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హౌసింగ్ టవర్ స్థలాన్ని పరిశీలించి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో సమావేశమయ్యారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 2 విడతల్లో 8 లక్షల ఇళ్లు మంజూరు చేయగా 2 లక్షల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్లో కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ మోడల్ టవర్స్ పైలట్ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారని, వారిని గందరగోళానికి గురి చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. గ్లోబరేనా వివాదంలోనూ విద్యార్థుల భవిష్యత్తును కేటీఆర్ దెబ్బతీశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటూ ఇంజనీరింగ్, విద్య, ఉపాధి అవకాశాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తుందని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను బలోపేతం చేసేందుకు 800 కోట్ల రూపాయలు కేటాయించనున్నామని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఎంపీ హామీ ఇచ్చారు. నిజామాబాద్లో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్

ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లతో పాటు అదనంగా నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్దిపై త్వరలోనే ప్రత్యక్ష సమీక్ష నిర్వహించి పెండింగ్ పనులను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 48 మంది ఉపాధ్యాయులలో తెలంగాణ నుంచి ఈమె ఒక్కరే స్థానం దక్కించుకున్నారు. 2026 సెప్టెంబర్ 5 న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత రాష్టపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. పాఠశాల విద్యలో వినూత్న మార్పులు తెచ్చిన వారిని 3 అంచెల పారదర్శక ప్రక్రియ ద్వారా ఎంపిక చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు పోలీస్ స్టేషన్ను ఎస్పీ టి శ్రీనివాసరావు వార్షిక తనిఖీ చేశారు. పరిసరాలు, రికార్డులను పరిశీలించి నాణ్యమైన దర్యాప్తు, పెట్రోలింగ్, సీసీ కెమెరాల ద్వారా నేరాలు నియంత్రించాలని ఆదేశించారు. ప్రజల విశ్వాసం పొందుతూ 100కు డైల్కు వేగంగా స్పందించాలని, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. హైదరాబాద్ సీజీఎస్టీ అధికారులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో అక్రమంగా నడుస్తున్న పాన్ మసాలా పొగాకు తయారీ కేంద్రాన్ని గుర్తించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ స్థావరం నుంచి 40 ప్యాకింగ్ యంత్రాలు, 76 లక్షల రూపాయల విలువైన నిల్వలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 160 కోట్ల రూపాయల పన్ను ఎగవేతను గుర్తించి ప్రధాన నిర్వాహకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పాలిటెక్నిక్ కళాశాలలను నైపుణ్య విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని ఖండిస్తోందని ఏబీవీపీ తెలిపింది. దశాబ్దాలుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తున్న పాలిటెక్నిక్ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా విడుదల చేసిన జీవో నంబర్ 97ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో నేరుగా ప్రవేశం పొందే అవకాశం కొనసాగుతుందా లేదా అనే అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలోని దుర్గానగర్ విలేజ్ నెంబర్ 5లో జరుగుతున్న జూలన్ యాత్ర పండుగ 2026 భాగవత సప్తాహ్లో సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు మరోసారి. లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు రంగాల్లో భాగస్వామ్యానికి లివర్పూల్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన ప్రత్యేక వ్యవస్థలు అవసరమని హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

కాగజవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వివిక్లోక్లో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ అర్జున్ లక్ష్మి. ఒక పాట విందాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం ని. స్టే ట్యూన్డ్.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత,
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
1: అభిమానులకు అన్నయ్య,
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. డోంట్ మిస్ ఇట్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైం. పండుగల సీజన్ స్టార్ట్ అయింది. అందులోనూ శ్రావణ మాసం, ఇళ్ళు షాపులు అన్ని కళకళలాడిపోతూ సందడిగా ఉంది కదా. ఎంతైనా డైలీ రొటీన్ లైఫ్ లో పండుగలు తీసుకొచ్చే ఆనందం వేరప్పా. గుళ్లకు వెళ్లడం, పూజలు, నోములు, కొత్త బట్టలు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, స్పిరిచువల్ స్ట్రెస్ బస్టర్స్ ఫెస్టివల్స్. అయినా సరే ప్రతిరోజు పండుగ మన వివి తోడంటే నిజమే కదా. మరి నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీనా మొబైల్స్ తో, ఇక మొదలెడదామా షో టైం ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్ గా మన తెలుగు భాషలోని అందం, గొప్పతనం ఏమిటంటే ఒకే రకంగా పలికే పదాలు కూడా డిఫరెంట్ అర్థాల్లో ఉంటాయి. అండ్ కొన్నైతే

సేమ్ వర్డ్సే కానీ అర్థాలు మాత్రం చాలా ఉంటాయి. మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం కదా నానర్థాలు అని, సో ఆ టైప్లో అనమాట. ఇప్పుడు నేను అడుగుబోయే క్వశ్చన్ కూడా అలాంటిదే, కొంచెం తేడా ఉంటుంది మాడ్యులేషన్ అండ్ డిఫరెంట్ అర్థం కూడా డిఫరెంట్గానే ఉంటుంది. ఈజీ క్వశ్చన్, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. మరి క్వశ్చన్ వినండి. శ్రావణం శ్రవణం రెండింటికి తేడా ఏంటి? శ్రావణం శ్రవణం రెండింటికి తేడా ఏంటి?

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.
1: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి చక్క మహారాజు సినిమా నుంచి ఒక చక్కటి పాట వినేసాం. నిజంగా ఎవర్ గ్రీన్ సాంగ్స్ కదా ఇలాంటివన్నీ కూడా వింటుంటే ఆ టైంకి ఆ పాటను ఆస్వాదించడంతో పాటు, అంటే సాహిత్యం, సంగీతం, గానం వీటన్నిటితో పాటు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. సో ఆ టైంలో మనం టీవీలో చూసినా సరే, ఈవెన్ అమ్మానాలతో కలిసి చిన్నప్పుడు చూసిన సినిమాలు అయినా సరే, సో టైం మిషన్ అలా వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అలాంటి పాటలన్నీ మన బీబీలో వినిపిస్తే ఉంటాయి కాబట్టి వింటూనే ఉండండి ఆకాశవాణి.

వివిధ భారతి. ఇక ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, శ్రావణం శ్రవణం రెండింటికి తేడా ఏంటి అని. చాలా మంది పంపించారు, అందరూ కూడా రైట్ ఆన్సరే పంపించారు. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను. సుందర్ కొంపల్లి నుంచి, భూధర్ పోచంపల్లి నుంచి, భోగ మార్కండేయ అనిత ఖైరతాబాద్ నుంచి, జయలక్ష్మి నాగోల్ నుంచి, నోముల రమేష్, నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి, పెడన నుంచి అప్పలరాజు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమరగుర్తి నుంచి, షాపూర్ నగర్ నుంచి శ్రీనివాస్ విజయలక్ష్మి, మోరిపల్లెం నుంచి పంతాడు శ్రీనివాసరావు, కుక్కట్పల్లి నుంచి శేషు, నెమ్మాని నుంచి వెంకటేశం లత, పోచారం నుంచి లత, కిస్మత్పూర్ నుంచి పద్మావతి, తోట సంతోష్ పోతంగల్ నుంచి, అండ్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకి జమ్మికుట నుంచి మౌనిక సుశాంత్, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్కుమార్, అండ్ బెల్లంపల్లి నుంచి డాక్టర్ వెంకన్న, సావిత్రి నిర్మల్ జిల్లా నుంచి మహమ్మద్ జైనిద్దరు ఉమ్మడి నుంచి, నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంఘవి శ్రీనివాస్ లావణ్య, అండ్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ శుభప్రదం. శ్రావణం అంటే శుభప్రదం, శ్రవణం అంటే వినడం అని వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం నక్షత్రం కూడా, అది కూడా పంపించారనమాట. సో అలా పంపించిన వాళ్ళ ఆన్సర్ కూడా కన్సిడర్ చేశాను. వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. చిన్న చిన్న జస్ట్ దీర్ఘము, ఒక మాడ్యులేషన్ డిఫరెన్స్, కానీ ఎంత అర్థం డిఫరెన్స్ ఉందో చూడండి. అది మన తెలుగు భాషలోని గొప్పతనం. అందుకే చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఇంకో పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. జోడీ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినేసాం. నిజంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఈ జోడీల కాంబినేషన్లో, అసలు ఈ జోడీ అంటే కాంబినేషన్ కదా, ఎన్ని పాటలు కదా, అద్భుతమైన పాటలు, ఆణిముత్య లాంటి పాటలు. మన తెలుగు వాళ్ళకు ఒక గిఫ్ట్ అని చెప్పొచ్చు, సంపద అని చెప్పొచ్చు. వినే కొద్ది వినాలనిపిస్తుంది, అవి వింటే మనసుతో పాటు ఆనందం ఉప్పొంగిపోతుంది. సో నివేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇక మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ కి టైం అయింది, అడిగేస్తున్నాను. ప్రముఖ దివంగత సినీ నటి షౌకర్ జానకి గారు ఎన్ని చిత్రాల్లో నటించారు? మరోసారి వినండి, ప్రముఖ దివంగత సినీ నటి షౌకర్ జానకి గారు ఎన్ని చిత్రాల్లో నటించారు? యాక్చువల్ గా మనకి షౌకర్ జానకి గారు అంటేనే ఎన్నో చక్కటి పాత్రలు కళ్ల ముందు మెదులుతాయి. అండ్ ఒక ఖంగుమనే కంఠస్వరం కూడా, తెలుగుని ఎంత అద్భుతంగా మాట్లాడతారో అంతే స్టైలిష్ గా ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ఎనీవేస్ మరి క్వశ్చన్ చెప్పేశా కదా, ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ హిట్ సాంగ్,

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత,
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
1: అభిమానులకు అన్నయ్య,
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. డోంట్ మిస్ ఇట్.
2: మీరు వింటున్నారు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి సూపర్ సాంగ్స్ వింటున్నాం. అండ్ ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ దివంగత సినీ నటి షావుకారు జానకి గారు ఎన్ని చిత్రాల్లో నటించారు అని. సో ఒక మనకి హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, లేదంటే ఇలాంటి చక్కటి ఆర్టిస్టులు కానివ్వండి, వాళ్ల మీద ఉండే అభిమానాన్ని మన శ్రోతలు ఇలా చాటుకుంటూ ఉంటారనమాట. మనం వాళ్ళకి సంబంధించి ఏది అడిగినా సరే అలా ఆన్సర్లు టక్క టక్క టక్క టక్క వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అలాగే వచ్చినాయి. మరి చదివేస్తున్నాను. రంగ హైదరాబాద్ నుంచి గుమస్తా కాలనీ, నిజామాబాద్ నుంచి సంఘవి శ్రీనివాస్, ఉమ్మడి నుంచి దివాకర్, పీర్రాజుగూడ నుంచి శ్రీనివాస్, కీర్తి రాజ్కుమార్, ఆదర్శ నగర్ హైదరాబాద్ నుంచి ప్రదట్టు నుంచి దస్తగిరి సంధ్య, ఆడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, పడన నుంచి అప్పలరాజు, అంకుషాపురం నుంచి డోనాల సుదర్శన్, దమ్మోజీ వెంకటాచారి, నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రాధా ఆర్మూర్ నుంచి, బాలకృష్ణ నర్సపేట నుంచి, నమ్మారి నుంచి వెంకటేశం, లత అండ్ చింత శ్రీనివాస్ షాపల్లి నుంచి, మహమ్మద్ జైనుద్దు ఉమ్మడి నుంచి, కుకట్పల్లి నుంచి శేషు, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ వారి కుటుంబ సభ్యులు, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కనకరావు, పడన నుంచి ఇక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోదా జానకి, జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, జిబ్లిక్పల్లి నుంచి చక్రపాణి చందన, గజ్వే నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ షేర్ బాలాజీ, సావిత్రి కుబేర్, నిర్మల్ జిల్లా నుంచి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ తెలుగు, తమిళ, కన్నడ భాషలలో దాదాపు 400 సినిమాలు నటించారు షావుకార్ జానకి గారు. అందరూ కూడా ఇదే ఆన్సర్ పంపించారు. ఎన్ని పాత్రలు, ఎన్ని చక్కటి సినిమాలు కదా. సో వాళ్ళు మన మధ్య భౌతికంగా లేకపోయినా కూడా అలాంటి సినిమాల రూపంలో, అలాంటి పాత్ర రూపంలో ఎప్పుడు మనతోనే ఉంటారు, గుర్తొస్తూనే ఉంటారు. అండ్ ఇంకో విషయం తెలుసా మీకు, షావుకార్ జానకి గారు సినిమాలలో సినీరంగ ప్రవేశం చేసే ముందు రేడియో ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశారట. సో ఆ తర్వాత ఎంత చక్కటి నటిగా, ఎలా సినిమాల్లో

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీరు వింటున్నారు షో టైం ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. సరే, ఎంచక్క మంచి మంచి పాటలు వినేస్తున్నారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా టైం అయింది కదా, అఫ్ కోర్స్ లాస్ట్ క్వశ్చన్ కూడా అనుకోండి అడిగేస్తున్నాను, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. యాక్చువల్గా మనకి లారీలు వెనక చూసినప్పుడు ఓకే అని

లేదంటే హార్న్ ప్లీజ్ అని ఉంటుంది కదా. ఇక్కడ ఓకే అన్నదానికి ఏంటి అర్థం? దానికి ఒక అబ్రివేషన్ ఉందన్నమాట, చాలా హిస్టరీ కూడా ఉంది. చూద్దాం ఆన్సర్ అసలు అబ్రివేషన్ ఎంతమంది చెప్తారు. లారీల వెనకాల రాసిన ఓకే అనే పదానికి అబ్రివేషన్ ఏంటి ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2042324 0852 అంటే ఇప్పుడు మీకోసం మరో మెస్మరైజింగ్ మెలోడీ ఆన్ ద వే.

మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి అల్లరి పీరియడ్ సినిమా నుంచి ఒక మంచి మెలడీ వినేసాం. నిజంగా ఈ పాటను ఇష్టపడిన వాళ్ళంటే ఎవరో ఉండరేమో, అంత బాగుంటుంది. ఎంఎం కిరణ్ గారి మ్యూజిక్ అండ్ రాఘవేంద్ర రావు గారి పిక్చరైజేషన్. ఎనీవేస్, మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, లారీల వెనకాల ఓకే అని రాసి ఉంటుంది అండ్ హార్న్ ప్లీజ్ అని కూడా రాసి ఉంటుంది. ఫస్ట్ నేను అడిగింది ఏంటంటే ఈ ఓకే అనే పదానికి అబ్రివేషన్ ఏంటి అని. చాలా మంది పంపించారు కానీ వాళ్ళు అనుకున్న విషయమే చెప్పారనమాట. అంటే హార్న్ కొడతాం సైడ్ ఇవ్వండనో, లేకపోతే సైడ్ ఇచ్చేస్తున్నాం వెళ్ళండనో, ఇలాంటి అర్థాలు ఉంటాయని కూడా చెప్పారు. అఫ్ కోర్స్ అది కూడా నిజమే, కానీ నేను అడిగింది ఓకే అనే పదానికి అబ్రివేషన్ ఏంటి అని. మరి రైటర్స్ పంపించారు ఎంతమంది అంటే నలుగురు మాత్రమే. జయలక్ష్మి హైదరాబాద్ నుంచి, చంద్రశేఖర్ బాగలింగంపల్లి నుంచి, పెడానని చెప్పలరాజు, చింత శ్రీనివాస్ షాపులు నుంచి. సో వీళ్ళు పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే ఆన్ కిరోసిన్ అని అర్థం. ఓకే అంటే అంటే రెండో ప్రపంచ యుద్ధ టైం సమయంలో డీజిల్ కొరత ఎక్కువగా ఉండేదట. సో అందుకని వెహికల్స్ ని కిరోసిన్ తో నడిపేవాళ్ళట. మరి కిరోసిన్ తో నడుపుతున్నప్పుడు ఏదైనా వెహికల్ ఫాస్ట్ గా వచ్చేసి ఏదైనా కొంచెం ఇది వచ్చేస్తే ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అనేసి లారీ మీద వెనకాల ఓకే అని రాసేవాళ్ళంట. సో అది ఒక వార్నింగ్ లాగా అనమాట, ఆన్ కిరోసిన్ కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి అని. ఇంకొక స్టోరీ కూడా ఎలా ఉంటుందంటే హార్న్ ప్లీజ్ అంటే అప్పుడు సింగిల్ వేనే ఉండేవి ఎక్కువగా కూడా. సో వెనకాల వాళ్ళు ఓవర్టేక్ చేయాలంటే ముందున్న వెహికల్ కంపల్సరీగా వెళ్ళు అని చెప్పి సిగ్నల్ ఇవ్వాలి అలా అనమాట. మీరు హార్న్ కొట్టండి, నేను ప్లీజ్ వెళ్ళండి అని చెప్తానని అర్థం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఒక ప్రముఖ సభ్యుల సంస్థ ఆ పేరు మీద క్రియేట్ చేసి లారీల మీద పబ్లిసిటీ కోసం రాసేదట. సో ఆ తర్వాత సభ్యుల సంస్థ కనుమరుగైపోయినా కూడా ఈ ఓకే అనేది మాత్రం మనకి లారీల్లో కనిపిస్తూనే ఉంటుంది ఇప్పటికి కూడా. సో అంత హిస్టరీ ఉంది ఈ ఓకే అనే పదానికి. ఎనివేస్, మరి రైటర్స్ పంపించిన ఈ నలుగురికి కంగ్రాచులేషన్స్. మరి సమయం 2 గంటలు కావస్తుంది, కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు చక్కటి పాట వినేద్దాం, ఆ తర్వాత చెప్పుకుందాం ఇవాళ శక్తిశీలి కబుర్లు. స్టే ట్యూన్.

తండ్రి కూతుళ్ల అనుబంధానికి ఆప్యాయతకు అద్దం పట్టే సాహిత్యం సినిమా. యాక్చువల్లీ ఈ పాట ఎందుకు వినిపించానంటే, ఇప్పుడు మనం తెలుసుకోబోయే శక్తిశీలి అస్మిత లైఫ్ జర్నీ కూడా ఇలాగే ఉంటుంది. అంటే తండ్రి సపోర్ట్తోనే తన విజయం సాధించింది, ఈరోజు మనం ఇలా మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది అన్నట్టు మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. పేదరికం, అనుకోకుండా వచ్చి పడే కష్టాలు పరిస్థితులు ఏవి దేశం తరపున ప్రాతినిధ్యం వహించేటప్పుడు విజయం సాధించకుండా ఆపలేవు అని నిరూపించిన జూడో ప్లేయర్ అస్మిత. తాజాగా కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పథకం సాధించిన ఈ శక్తిశీలి సక్సెస్ అనే విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి వివిధ

0: 98 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత,
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
1: అభిమానులకు అన్నయ్య,
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. డోంట్ మిస్ ఇట్.
2: శక్తిశీలి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. జూడో ప్లేయర్ అస్మిత సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా అస్మితది త్రిపురలోని ఒక మారుమూల గ్రామం. తండ్రి సైకిల్ మెకానిక్. తను కష్టపడిన తన పిల్లలకు మాత్రం మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు. వాళ్ళకిష్టమైన కెరీర్ లో ప్రోత్సహించాలనుకున్నాడు. అందుకే చిన్నతనం నుంచి అస్మితకు ఆటల పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించి వెనుతట్టాడు. మరి తెలుసుకుందాం మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి శక్తిశీలి ఆన్లీ ఆన్ వివిధ భారతి.

మీరు వింటున్నారు శక్తిశీలి జూడో ప్లేయర్ అస్మిత ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక కుగ్రామంలో, అది కూడా చాలా పేదరికంలో పుట్టిన అమ్మాయి క్రీడల్లోకి రావడం, రాణించడం అంత ఈజీ కాదు కదా. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, కోచింగ్ కానివ్వండి, ఏదైనా సరే, అయినా సరే అస్మిత తండ్రి వెనక్కి తగ్గలేదు. సైకిల్ మెకానిక్ షాప్ లో రోజు వచ్చే 300 రూపాయలు ఇల్లు గడవడానికి సరిపోయేవి. అడుగడుగున ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనా అవి కూతురు వరకు వెళ్లకుండా ఆటపైన దృష్టి పెట్టేలా జాగ్రత్త పడ్డాడు. మరి ఆ తర్వాత ఏమైంది చెప్తాను, ఈ పాట విందాం ముందే.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం శక్తి సిలీటై. జూడో ప్లేయర్ అస్మిత ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా అస్మిత ముందు జూడో ప్లేయర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించలేదు, ముందుగా రన్నింగ్ ఎంచుకుంది. కానీ కోచ్ సలహాతో జూడో క్రీడను కెరీర్ గా తీసుకుంది. స్కూల్ గేమ్స్, ఖేలో ఇండియా సర్క్యూట్స్ లో సత్తా చాటి భోపాల్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ దృష్టిలో పడటంతో ప్లేయర్ గా తన లైఫ్ మారిపోయింది. అక్కడి కోచ్ల ట్రైనింగ్ లో ఆరితేరిన జూడో క్రీడాకారిణిగా మారింది అస్మిత. ఇక ఆ తర్వాత ఏమైంది తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి

0: ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో శక్తిశీలి టైం. మరి జూడో క్రీడాకారిణి అస్మిత ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భోపాల్ అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ దృష్టిలో పడటంతో తన కెరీరే మారిపోయింది. అక్కడ కోచ్ల ట్రైనింగ్ లో ఆరితేరిన జూడో క్రీడాకారిణిగా మారింది అస్మిత. ఇక భారతదేశానికి చెందిన జూడో ప్లేయర్ అవతార్ సింగ్, జపనీస్ క్రీడాకారిణి ఊటా ఏబ్లను రోల్ మోడల్స్ గా భావించే అస్మిత 2022లో థాయిలాండ్ లో జరిగిన ఏషియన్ జూనియర్ జూడో ఛాంపియన్షిప్ లో కాంస్యం గెలిచింది. త్రిపుర నుంచి అంతర్జాతీయ పతకం సాధించిన తొలి జుడోకాగా ఘనత అందుకుంది అస్మిత. మరి తన ఇన్స్పైరింగ్ జర్నీ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మాస్టర్
2: ఏమైందంటే ఏం చెప్పమంటావు?

0: 38 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత,
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
1: అభిమానులకు అన్నయ్య,
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.
2: మీరు వింటున్నారు శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. జూడో ప్లేయర్ అస్మిత ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సక్సెస్ ఎవరికీ అంత త్వరగా రాదు. మధ్యలో దారిలోనే ఎన్నో ఇబ్బందులు, అవరోధాలు, వాటన్నిటిని అధిగమిస్తేనే విజయం వరిస్తుందేమో అనే విషయం మరోసారి ప్రూవ్ అయిందేమో అనిపిస్తుంది. అస్మిత జర్నీ గురించి తెలుసుకుంటున్నప్పుడు, కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో గాయాలతో ఇబ్బంది పడింది. నాన్న దగ్గర నుండి ఢిల్లీకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి త్వరలో నువ్వు మళ్లీ ఆటలోకి అడుగు పెడతావు అని ప్రోత్సహించాడు. గాయం నుంచి త్వరగా కోలుకుని తిరిగి ఆటలోకి అడుగు పెట్టానంటే అందుకు తండ్రి ఇచ్చిన ధైర్యం, సపోర్టే కారణమంటుంది అస్మిత. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి సమయం. జూడో ప్లేయర్ అస్మిత ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గాయాల బారిన పడ్డ తండ్రి ఇచ్చిన ధైర్యంతో సపోర్ట్తో కోలుకుని తిరిగి ఆటలోకి అడుగుపెట్టింది. కానీ పరిస్థితులు రోజులు ఒకేలా ఉండవు కదా, అన్ని మనకు అనుకూలంగా ఉండి మనం అనుకున్నట్టు జరిగితే లైఫ్ ఏముంటుంది చెప్పండి. అస్మిత కెరీర్ కు వ్యక్తిగత జీవితానికి అడుగడుగున అండగా నిలిచిన తండ్రి గత సంవత్సరం కన్నుమూయడంతో ఎంతో కృంగిపోయింది. ఇక మళ్లీ ఆటలకు వెళ్లనేమో అనిపిస్తున్న టైంలో తల్లి ధైర్యం చెప్పింది. నువ్విలా బాధపడుతూ కూర్చుంటే మీ నాన్న కన్న కలలన్నీ ఆవిరైపోతాయి, మళ్లీ నువ్వు ప్రాక్టీస్ చెయ్యి అని ప్రోత్సహించడంతో తండ్రి దూరమైన బాధను దిగమింగి 10 రోజులకే, అంటే తండ్రి చనిపోయిన 10 రోజులకే జూడో మ్యాట్ మీద మళ్లీ అడుగుపెట్టింది అస్మిత. ఆ తర్వాత ఏమైంది చెప్తాను, స్టే ట్యూన్.

శక్తిశీలి టైమ్ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. జూడో క్రీడాకారిణి అస్మిత ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి తండ్రి చనిపోయాడు. ఆయన చనిపోయిన అప్పుడు ఇంకా ఆటను ఆడలేము, క్రీడల నుంచి బయటకు వచ్చేస్తానేమో అని అనిపించే పరిస్థితుల్లో తండ్రి ప్రోత్సాహంతో తిరిగి, అంటే తండ్రి చనిపోయిన 10 రోజులకే జూడో మ్యాట్ మీద అడుగుపెట్టింది. కామన్వెల్త్ క్రీడల కోసం సాధన చేసింది. రాత్రి బోళ శిక్షణ తీసుకున్నా గ్లాస్గోలో అడుగుపెట్టాక నెర్వస్ గా అనిపించింది. కానీ ప్రత్యర్థిని గెలవాలి, పథకం సాధించాలి అని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన అస్మిత అనుకున్నది సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో 48 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ జూడో క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. తనలాంటి ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. ఇది జూడో క్రీడాకారిణి ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ. సో ఇంట్లో తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటే అమ్మాయిలు ఏదైనా సాధించగలరు అని మరోసారి నిరూపించింది అస్మిత. సో పేరెంట్స్, మరి వీళ్లలో కూడా మీ అమ్మాయిలకి ఇలాంటి సపోర్ట్ ఇస్తే, వాళ్ళు అనుకున్న రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తే ఇలాంటి అస్మితలుగా మారుతారేమో ఆలోచించండి. అండ్ మరి టైం కూడా 2 గంటల 56 నిమిషాలు దాటింది. అంటే లక్ష్మి సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. కాకపోతే మీకు మంచి పాట వినిపిస్తాను. ఇక హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్ ఫ్రెండ్స్. స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి 2. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. స్టే ట్యూన్డ్.

0: मन चाहेगी।
1: मन चाहेगी।
0: मन चाहेगी।

0: వినే ముందుగా ఓ ప్రకటన విందాం.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
0: అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట మనుషులు మారాలి చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్ చంద్రకాంత్ కోటేశ్వర్ పద్మ ప్రమీల అనన్య సుదీప్తి అనుష్య లత మరి వీరందరి కోరికపై మనుషులు మారాలి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
4: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
3: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
4: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
3: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
4: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
5: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
6: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో తర్వాతి పాట కిల్లర్ చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, వేదవతి, వినోద్, భూలక్ష్మి, భూమేశ్వర్, హనుమాన్లు. మరి వీరి కోరికపై ఈ పాట విన్నారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట పెళ్లి సందడి చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, రాఘవాచారి, సూర్యకళ, భాగ్యవీరాచారి. మరి వీరందరి కోరికపై పెళ్లి సందడి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన

0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కండి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి కేటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

0: బుధవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో తర్వాతి పాట రంగస్థలం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. మరి వీరందరి కోరికపై ఈ పాట.

0: మీరింతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ముద్దు, కొత్త కార్ గెలిచి కొనే అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు మొద్దు.
2: ఏంటి?
3: ఇలాంటి పాపాస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
4: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్ గెలుచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
10: హ్యాపీ యానివర్సరీ డియర్.
11: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
10: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
11: ఏమీ కాలేదనే కదా నా బాధ.
10: అంటే
11: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
10: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
11: సంప్రదించండి.
10: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
11: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
10: ఫోన్ 08462253344.
12: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం లలిత గీతాలు.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
2: మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి లలిత సంగీత కార్యక్రమం సమాప్తం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఆదివారం 23వ తేదీ ఉదయం 10 గంటలకు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు విందాం సంతోషం చిత్రం కోసం ఉష ఆలపించిన ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ప్రకటనలు విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సీను చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తామంతా సిద్దంగా ఉన్నామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణిని రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ భూభారతి పేరుతో లక్షల ఎకరాల భూములను దోపిడీ చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. నివాస గృహాలు, ప్రైవేటు భూములను అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ లిటిగేషన్లు క్లియర్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు 30% వరకు వాటాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత 3 ఏళ్ల భూ లావాదేవీలను పునః పరిశీలిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
1: 22A నిషేధిత జాబితాలోకి ప్రభుత్వ భూములు, గ్రామకంఠ భూములు మాత్రమే ఉండాలి. కానీ రోజు ఏ రకంగా ప్రైవేట్ భూములను 22A కింద పెట్టి మరి ఎందుకు ప్రజలను వేధిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా భూ వ్యాపారాలను ప్రోత్సహిస్తా ఉన్నది. ఇటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
0: రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తాము సిద్దంగా ఉన్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం సహకరించాలని మంత్రి కోరారు. ఈరోజు పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలో ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 400 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
2: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడబిడ్డ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులము, మతము, ప్రాంతము అని అడగకుండా అర్హులైన ప్రతి ఆడబిడ్డకి ఇల్లు మన ప్రభుత్వంలో ఇందరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాము.
0: ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ జడ్జ్, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక ఈరోజు ప్రారంభించారు. ముందుగా మందమర్రిలో కోర్టులు ప్రారంభించిన అనంతరం బెల్లంపల్లిలో కోర్టులు ప్రారంభించారు. ఈ సందర్బంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు నివారించవచ్చన్నారు. కోర్టుల్లో కేసుల వాయిదా కాలాన్ని తగ్గించి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని న్యాయమూర్తి సూచించారు. తెలంగాణలో హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, ఉద్యోగులకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

0: పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ రోజు నిర్మల్ జిల్లా ఉట్నూరు బాలికల ఆశ్రమ పాఠశాలను మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశీష, ఐటీడీఏపీఓ మంద మకరందు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో 22A నిషేధిత భూముల వ్యవహారంపై బీజేపీ ఆందోళన బాటపట్టింది. 22A జాబితాలో జరిగిన అక్రమాలు, తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట ఉపాధ్యకులు రఘునాథ్ వెరవెల్లి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: మంచిర్యాలలో కూడా 1000 ఎకరాలు 22A నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇదంతా కూడా దేని గురించి? ఇదంతా కేవలం ఒక స్కామ్. గతంలో మనం చూసినాం, యుఎల్సీ ఎల్ఆర్ఎస్ పేర్ల మీద ఇబ్బంది పెడుతుంది. అంటే ఇది పైసలు సంపాదించడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక స్కామ్, ఒక కుట్ర.
0: ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట ప్రభుత్వం అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చిన రైతుల భూములను ఆ జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంటూ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా వేలేరు, ధర్మసాగర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 2 కూలీలు ప్రాణాలు కోల్పోయారు. వీరు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి కొండాపూర్లో నివసిస్తున్న టైల్స్ కార్మికులుగా భావిస్తున్నారు. కూలిన భవన శిథిలాల పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పడ్డంతో 2 వృద్ధులు గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించేందుకు తెలంగాణ రాష్ట పర్యటనలో భాగంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు ములుగు జిల్లాలో పర్యటించారు. ముందుగా జిల్లాలోని వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లోని పోలింగ్ కేంద్రాలు సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న బూత్ స్థాయి అధికారులతో మాట్లాడి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో చేపడుతున్న క్షేత్రస్థాయి కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ది పనులు ముందస్తు ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. వేములవాడలో జరుగుతున్న ఆలయ విస్తరణ, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఈ రోజు సాయంత్రం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీశంకర్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా రేపు, ఎల్లుండి నిత్య శాశ్వత ముక్కు కళ్యాణాలతో పాటు సుదర్శన నార్సింహ హోమాన్ని రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. విద్యార్థులను సరైన మార్గంలో నడిపించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ విప్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. తన సొంత నిధులతో 100 మంది విద్యా వాలంటీర్లను నియమించారు. ఈ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీలో ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువగా జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను ఆయన ఈరోజు తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, పెట్రోలింగ్, రౌడీ షీటర్స్పై నిఘాపై సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తఫాబాద్లో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వెంకట్రామిరెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో పాలు పంచుకోవాలన్నారు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి సేవాస్పూర్తిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్లో జరిగిన రాజా బహదూర్ కొత్వాల్ వెంకట్రామరెడ్డి 157వ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి పాల్గొన్నారు. ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో ఏర్పడుతున్న పొడి వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రభుత్వం అందించే సూచనలు పాటించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జనగామ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వి రమ్య సూచించారు.

0: ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాక్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తామంతా సిద్దంగా ఉన్నామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ సిలిగుడి నగరే వరిష్ఠైః గోరఖా నేతృభిః సహ మేళనం అకరోత్. వార్తాకారస్య పంకజ్ సింహస్య అధ్యక్షతాయాం సమాహ్వానానాం సమాధానాయ ఉచ్చస్తరీయ సమిత్యాః ఘోషణ అపి జాతా. సర్వకారేణ చతుర్వర్షేభ్యః న్యూన బాలకానాం కృతే క్లోర్ ఫెనిరామీన్ మెలియేట్ తథా ఫినైలే ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ ఇత్యేతైః యుక్తానాం సర్వాణి నిశ్చిత మాత్రా సంయోజనాని నిర్మాణే విక్రయణే వితరణే చ ప్రతిబంధం స్థాపితం. అద్య సాయంకాలే ఆంధ్రప్రదేశస్య విశాఖపట్టణం నగరే బ్రిక్స్ యువ మంత్రిణాం సభా ఆరభ్యతే. భారతః సోమాలియా దేశేన సహ ద్వావిశతిః భారతీయ నావికైః సహ విదేశీయ ధ్వజయుక్తయోః వాణిజ్యిక నౌకాయానయోః అపహరణస్య విషయ చర్చాం కరోతి. అపి చ BWF బ్యాడ్మింటన్ విశ్వ స్పర్ధాయాం భారతీయ మహిళా డబల్స్ యుగ్మస్య త్రిసా జాలీ గాయత్రీ గోపీచందయోః తథా చీనదేశస్య లియూ షేంగ్ షూ టెన్ నింగ్ ఇత్యేతయోః మధ్యె ఉపాంత్యచక్రీయ స్పర్ధా సంప్రతి నవదిల్ల్యాం ప్రచలతి. పశ్చిమ బంగస్య పర్వతీయ క్షేత్రాణాం సర్వైః పక్షధారకైః సహ కేంద్రీయ మంత్రిణా అమిత్ షాహేన సిలిగుడి నగరే ఉపవేశనం ఏకం కృతం. అద్య విషయే అస్మిన్ నిర్ణయో అయం జాతః యత్ తత్రత్య పర్వతీయ క్షేత్రాణాం సమాహ్వానానాం స్థాయీయ సమాధానార్థం పూర్వ IPS అధికారిణః పంకజ సింహస్య నేతృత్వే ఏకస్యః మధ్యస్థ సమిత్యాః సంరచనా జాతా. సమితిరియం కేంద్రీయ కార్యాలయం ప్రతి ప్రతివేదనం ప్రేషయిష్యతి. సిలిగుడి నగరస్య సుకారక్షేత్రే అనుష్ఠితే అస్మిన్ ఉపవేశనె పశ్చిమబంగస్య విపక్షినేతారః సువేందు అధికారీ అన్యే చ గణమాన్యజనాః ఉపస్థితాః ఆసన్. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ప్రోక్తం యత్ భారతదేశేన లైసెన్స్ రాజ్ ఇత్యస్య కాలావధౌ ఉత్పాదన దండితకరణస్య స్వీయ దృష్టికోణే ఆధారభూత పరివర్తనం విహితమస్తి. సాంప్రతం తత్స్థానే ప్రాశాసనిక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ILPI ఇత్యనయా యోజనయా మాధ్యమేన పురస్కృతః క్రియతే. ప్రవర్తమాన వర్షీయ ఇకోనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం ఇత్యస్మాత్ మంచాత్ సంబోధనె ప్రధానమంత్రి ప్రోక్తవాన్ యత్ పురాతని పద్ధతిః సాంప్రతికీ పద్ధతితః భిన్నా వర్తతే. ప్రధానమంత్రిణా PLI యోజనాయాః సఫలతా అపి చర్చితా. యత్ర 2,50,000 కోటి రూప్యకాణాం నివేశః జాతః. 2,50,00,000 కోటి రూప్యకాణాం ఉత్పాదనం క్రయణం 15,00,000 రూప్యకాణాం నిర్యాతః అపి జాతః. 14,00,000 వృత్త్యవసరాణి అపి సృజితాని.
2: జహాం పహలే ప్రొడక్షన్ బఢానే పర్ పనిష్మెంట్ మిల్తా థా వహీ ఆజ్ హమారీ సర్కార్ ప్రొడక్షన్ బఢానే పర్ ఇన్సెంటివ్ దే రహీ హై. PLI స్కీమ్ కి సక్సెస్ దునియా దేఖ్ రహీ హై. సిర్ఫ్ ఇస్ ఏక్ యోజనా కి వజహ సే కరీబ్ 2,50,00,000 కరోడ్ రూపే కా యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ హువా హై. 22,00,000 కరోడ్ రూపే సే జ్యాదా కా ప్రొడక్షన్ ఔర్ సేల్స్ హుయీ హై. 15,00,00,000 కరోడ్ రూపే సే జ్యాదా కా ఎక్స్పోర్ట్ హువా హై ఔర్ 14,00,000 సే జ్యాదా డైరెక్ట్ ఔర్ ఇండైరెక్ట్ జాబ్ బనీ హై.
1: శ్రీ మోదీ భారతదేశ అంతారాష్ట్రీయ సముదాయస్య ఆశా వికాసస్య ఉజ్వల స్థానం విద్యతే

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. రంగస్థలి కార్యక్రమంలో అల్లిరాణి కథ చిందు యక్షగానం వినిపిస్తారు చిందుల బాబయ్య బృందం. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు విందాం అల్లిరాణి కథ.

0: కృష్ణాపురం
1: ఈ ద్వారకాపురి పట్టణంలో అందరూ క్షేమంగా ఉన్నవారే కదా.
0: అవును స్వామి.
1: మరి నా కొరకు అర్జునుడు ఎంత వినిపించి ఎంత ఎదురు చూస్తున్నాడు. అర్జునుడు మేము కూడా తీర్థయాత్రలో బయలుదేరాలి.

0: పట్టణము,
1: హస్తినాపురి
0: పట్టణము పరిపాలించే మహారాజైన మహారాజులైనా గాని మా తండ్రులైనా గాని ఇరువురు, పాండురాజు ధృతరాష్ట్రుడు, పాండురాజైనా గాని మా యొక్క తండ్రి, నా యొక్క నామమైనా గాని అర్జునుడు అంటారు మధ్యముడును, పంచ పాండవుల లోపలైనా గాని నా యొక్క నామమైనా గాని అర్జునుడు మధ్యముడలో అర్జునుడు, నా యొక్క అర్జునుడు మా యొక్క భావైనా గాని నాకు శాపమయ్యున్నది, నాకైనా గాని మా యొక్క బాబ గారి ఇంకా నాకు అగుపడటము లేదు, నాకు శాపనై ఉన్నది, ఎందుకలాగా, నాకైనా గాని మా యొక్క అన్నదమ్ములైనా గాని మాకు 12 ఏళ్ళ అనవాసము, 1 వేడు అజ్ఞాతవాసము కలిగాలి
1: పంచ పాండవులు,
0: అయితే అందులోపలైనా గాని నేను పాపము చూశాను,
1: ఏమిటి,
0: మా పెద్దన్నయ్య ధర్మరాజు మా యొక్క వధినైనా గాని తల్లితో సమానం, ఎవరు ఆ ఇద్దరు ఎవరు, మా యొక్క పెద్దన్నయ్య ధర్మరాజు మా యొక్క పొందిక చేస్తూ ఆ యొక్క పవన నా యొక్క పాపపు కళ్ళతోనైనా గాని చూశాను, చూడగానే నాకు 100 యాత్రలు తిరిగితే 101 యాత్ర తిరిగితే నాకు శాప విమోచన కలుగుతా అని
1: బాబా
0: చెప్పారు.
1: అర్జునుడైనా గాని కృష్ణుడి దగ్గర వెళ్తున్నాడు.

0: ఎంత బాబైనా గాని నా వేయి కనులతో వేచి చూస్తుండగా ఇంకా అగుపడటము లేదే.
1: ఆ యొక్క కృష్ణ పరంగా గురించైనా గాని వేయి కనులతో.

0: అర్జున
1: నీ పాద పద్మములకు ఇదే వందనము బావజా.
0: ఓ నా కొరకే ఎదురు చూస్తుంటావా?

0: అవమానమైనా గాని
1: నీ ఆలోచన ఏమి?
0: నా యొక్క ఆలోచన అయినా గాని యాత్రలు చేయించి నా యొక్క పాప విమోచనము కలగాలని
1: అవునవును
0: నా యొక్క కోరిక ఉన్నది బాబు.

0: అర్జున
1: బావాజా,
0: యాత్రలు చేయకుండా మనం వెళదాము కదా
1: బావాజా.
0: గోదావరి గంగా నది తీరము బుద్ధుని చూసి కలిసి కామాక్షిని చూసి అటువంటి పాపములు విమోచనమైనందుకు తీర్థయాత్రలు అన్ని సేవించుకుని చూపించగలుగుతాను
1: బావాజా. అయితే మరి మనమైనా గాని నీకు ఏమి కావాలని కోరిక ఉన్నది
0: అర్జున
1: బావాజా?
0: అడవిలో తిరిగి తిరిగి నా మనసు నా దేహమంతా నడుస్తున్నది.

0: శెట్టి గారు, నేను కృష్ణపరం దాముడు.
1: నీకేమి
0: బాధ కలిగినది?
1: నేను అయ్యా మధురాపురం వెళ్ళి అల్లి రారైనా గాని, అక్క పట్టణం లోపలైనా గాని, మధురాపురం లోపల ఎవరు పురుషుడు లేకుండా అందరినీ అంటే ఎల్లు కొడుతున్నారయ్యా. గ్రామం నుంచి కొట్టుకుంటా దెబ్బలు కొట్టి
0: పరిపాలన చేస్తుందా?
1: కాదు,
0: కళ్యాణం కాలేదా?
1: కాలేదు, పెళ్లి కాలేదు. ఇంకా
0: రాజ్యం పరిపాలన చేస్తుందా?
2: వింటివా ఒక్క మాట, మధునాపురం ఏలే అల్లిరానట. నన్ను ఒక్కసారి చూడాలను, ఈ నూటలను ఒక్క యాత్రలు తిరగాలను. అప్పటిదాకా నేను అల్లిరాని చూచిదాకా
0: అర్జున
2: రాలేను బావా. నీవేమి చెప్పినా గాని నేను రాలేను. నాకు ఆ యొక్క అల్లిరాని చూయించు, నేను వస్తాను బావా.
0: అర్జున
2: బావా,
0: ఆడదంటే అల్లిరాని అంటే ఎటువంటిది అనుకుంటున్నావు? మహా ఖండ వైభవం.

0: ఆ యొక్క వనిత చక్కధనము చూసేదాకా నేను విడజాలను రాలేను ఈ యాత్రల మన్నువాడని.
1: నీకేమి పచ్చిపట్టిన

0: ఎక్కినట్టు గట్టు ఎక్కగలవా? అది ఆడదంటే ఎటువంటిది అనుకుంటున్నావు?
1: బావజా అటలంటున్నావా?
0: అవును
1: బావజా, నువ్వెన్ని చెప్పినా వినజాలను నేను, వినజాలను వినలేను నేను.

0: అర్జున
1: భావజా,
0: నేను చూసేదాక నా మనసు ఉందో నువ్వు పలుచుకున్నావు కదా
1: భావ.
0: ఆడదాన్ని అల్లిరాలని చూద్దామని ఆపేక్ష ఉన్నదా నీకు?
1: చాలా భావ.
0: సరే, నా మాయ
1: యొక్క ఎందరెందరో వీరులను సంహరించిన వాడను అజన ఆడది ఎంత బావ. మధునపురము ఏలే అల్లిరాణి చూడాలను ఆ యొక్క నా యొక్క మనసు కోరికంత తీరాలను.
0: అర్జున, ఎప్పుడైతే అల్లిరాణి చూడాలని బుద్ధి ఉన్నదో ఇప్పుడే వనంతరం ఎందు అనేకమున మృగములు గావించి వేటకస్తుంది అల్లిరాణి. అప్పుడు నీవు మాయ చెలికత్తె వేసి పట్టుకుని పోయి
1: అది నాకు చూడాలని కోరిక అల్లిరాణిని. మా పంటలన్నీ నాశనము.

0: తండ్రి పాండ్య మహారాజు.
1: పాండ్య మహారాజు
0: ఆ అల్లి పుష్పములో పుట్టినదారు నా పేరు అల్లిదారిని. నాకన్నా ఈ వీరులు లేరు, స్త్రీలు ఎవరు లేరు, కానీ ఇక్కడ ఈ మధురాపురమును పరిపాలన చేస్తున్నాను.
1: చిన్నని విషయం తల్లి, కాపు రైతులంతా వచ్చారు, వాళ్ళ పంటలన్నీ నాశనం చేశాయట, పందులు దుప్పులు మనువోతులు అన్ని వచ్చాయట తల్లి.
0: అన్ని వచ్చినాయి చెప్పి అక్కడ ఏమంటున్నావు మరి?
1: అంటే మనం వేట వెళ్ళాలి కదా తల్లి.
0: సుమములు మృగములన్నీ.

మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో చిందుల బాబయ్య బృందంచే అల్లిరాణి కథ చిందు యక్షగానం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ప్రధానమైన పంట మొక్కజొన్నలో ఎటువంటి పోషక యాజమాన్య చర్యలను చేపట్టాలి? మొక్కజొన్న విషయానికి వస్తే ఈ పంటకు నత్రజని అవసరం ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నలో నత్రజని ఎరువులను పంట దశను బట్టి విడతల వారీగా అందించడం వల్ల ఎరువుల వినియోగం సామర్థ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా నత్రజనిని మనం 3 విభాగాలుగా విభజించి మొక్క 10 నుంచి 15 రోజుల వయసున్నప్పుడు, అదేవిధంగా మోకాలి ఎత్తున్నప్పుడు, అదేవిధంగా టాసిలింగ్ స్టేజ్ అంటాం, ఆ స్టేజ్ లో మాత్రమే నత్రజని ఎరువులను అందించాలి. భాస్వరం ఎరువులను మనం అడుగు భాగంలోనే వేసుకోవాలి. ముఖ్యంగా సుమారు 30 రోజుల వయసులో లేదా మోకాలు ఎత్తు దశలో తగిన తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎరువులను అందించాలి. ముఖ్యంగా గత 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల మొక్కజొన్నలో మన రాష్ట్రంలో అక్కడక్కడ భాస్వరం లోపం గమనించడం జరిగింది. ఈ భాస్వరం లోపాన్ని రైతు స్థాయిలో ఏ విధంగా గుర్తించవచ్చు? భాస్వర లోపం ఉన్నట్లయితే మొక్కలు ఊదా రంగులోకి మారిపోవడం జరుగుతుంది. రైతులు వారి పొలాల్లో ఇటువంటి లక్షణాలు గమనించినట్లయితే వెంటనే వారు 19 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ భాస్వర లోప లక్షణాలను నివారించవచ్చు. అదేవిధంగా పొటాషియం కూడా అత్యంత ముఖ్యమైనటువంటి పోషకం. సో ఈ పోషకాన్ని అందించడం వల్ల మొక్క రోగ నిరోధక శక్తి, అదేవిధంగా బెట్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. కాబట్టి పొటాషియం కూడా తప్పనిసరిగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని కూడా మనం ఈ పోషక యాజమాన్యంలో చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రైతులు వారి స్థాయిలో పొలం స్థాయిలో లభ్యమయ్యే పశువుల ఎరువు, అదేవిధంగా కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, ఇతర సేంద్రియ పదార్థాలను మనము ఈ పోషక యాజమాన్యంలో చేర్చుకున్నట్లయితే నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సేంద్రియ పదార్థాన్ని మనం నేలలో కలియదీనినప్పుడు మన నేల యొక్క భౌతిక లక్షణాలను మెరుగుపరచడానికి ఇవి దోహదపడతాయి. భౌతిక లక్షణాలు పెరగడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, అదేవిధంగా పోషకాల లభ్యత పెరగడం, అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి నేలను ఈ సేంద్రియ పదార్థాలు తయారు చేస్తాయి. కాబట్టి రైతులు తప్పనిసరిగా సేంద్రియ ఎరువులైనటువంటి కంపోస్టు, అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువులు తప్పనిసరిగా వారు వినియోగించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక అతి ముఖ్యమైన విషయం, రైతు సోదరులు కేవలం నత్రజని, భాస్వరం, పొటాషియం కాకుండా సూక్ష్మ పోషకాలు, మొక్కకు చాలా ఆవశ్యకమైనటువంటి పోషకాలు, ముఖ్యంగా జింక్ గాని, ఐరన్, అదేవిధంగా మ్యాంగనీస్, అదేవిధంగా బోరాన్, ఈ సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు అత్యంతమైనటువంటి అవసరమైనటువంటి పోషకాలు. సూక్ష్మ పోషకాలు తక్కువ అవసరం కాబట్టి ఎప్పుడైనా వేయవచ్చు అనేది సరైనది కాదు. లోపం గమనించినట్లయితే సరైన పోషకాన్ని సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే మనం వినియోగించుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషక లోపాలను మనము అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. ఎరువు మోతాదు మాత్రమే కాదు, సమయం కూడా ముఖ్యం. రైతులు మరొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి, ఎరువు ఏది వాడుతున్నా మనది కాకుండా ఎంత మోతాదులో, ఎప్పుడు వాడుతున్నాము, ఎలా వాడుతున్నాము. నేను ఇంతకుముందు చెప్పినట్టు అధికంగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల అనవసర పెట్టుబడులు పెరగడం కాకుండా మొక్కకు కూడా అది విషపూరితంగా తయారవుతుంది. అదేవిధంగా నేలలో తేమ లేనప్పుడు రసాయనిక ఎరువులను వాడకూడదు. మనకు రైట్ సమయంలో రసాయనిక ఎరువులను వాడినప్పుడు మాత్రమే వాటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి మోతాదు, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, ఈ 3 అంశాలను పరిగణనకు తీసుకున్నట్లయితే ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రసాయనిక

యాజమాన్యంలో నీటి యాజమాన్యం కూడా అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అధిక నీరు లేదా నీటి కొరత ఉన్నప్పుడు పోషకాల వినియోగాన్ని ప్రభావితం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు మనం చర్చించుకున్నట్లు అధిక నీరు ఉన్నప్పుడు కానీ నీటి కొరత ఉన్నప్పుడు రసాయనిక ఎరువులను వేయకూడదు. నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే రసాయనిక ఎరువులను వేయాలి. అందువల్ల పంటలకు అవసరమైనటువంటి పోషకాలు సరైన సమయంలో అందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మన వానాకాలంలో పోషక యాజమాన్యం పాటించడానికి రైతు సోదరులు ఒక 6 సూచనలను తప్పనిసరిగా పాటించాలి. అందులో మొట్టమొదటిది భూసార పరీక్షను తప్పనిసరిగా చేసుకోవడం, భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టడం. రెండోది పంటకు అవసరమైన పోషకాలను సమపాలల్లో అందించడం. మూడవది నత్రజని ఎరువులను అవసరానికి మించి వినియోగించకపోవడం. నాలుగవది సేంద్రియ పదార్థాన్ని నేలలో పెంపొందించడం. ఐదవ అంశం సూక్ష్మ పోషకాలను అవసరాన్ని బట్టి మాత్రమే ఉపయోగించాలి. ఆరవది ఎరువుల మోతాదు, సమయం మరియు వినియోగ పద్ధతిలో శాస్త్రీయ సిఫార్సులు. వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసినటువంటి పోషకాలను మాత్రమే వినియోగించినట్లయితే ఎంత పంటకు అవసరమో అంతే అందియడానికి ఆస్కారం ఉంటుంది. చివరగా రైతు సోదరులకు, సోదరిమణులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వానకాల పంటల్లో అధిక దిగుబడి సాధించడానికి మంచి విత్తనం ఎంత ముఖ్యమో సమగ్ర పోషక యాజమాన్యం కూడా అంతే ముఖ్యమైనది. సరైన పోషకం, సరైన మోతాదు, సరైన సమయంలో, సరైన పద్ధతిలో పోషకాలను అందించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతూ, రైతు పెట్టుబడి ఖర్చును తగ్గించి స్థిరమైన దిగుబడులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆరోగ్యకరమైన నేల, సమతుల్య పోషకాలు, ఆరోగ్యకరమైన పంట, మంచి దిగుబడి, రైతుకు మెరుగైన ఆదాయం, ఇవి మనము సమగ్ర పోషక యాజమాన్యం ద్వారా సాధించే అంశాలు. అందరికీ ధన్యవాదాలు.

0: ఇంతవరకు ఖరీఫ్ పంటల్లో మొక్కజొన్న సస్య రక్షణ ఈ అంశం గురించి సిరిసిల్ల తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయి కుమార్ అందించిన వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపీ బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఆడవారి మాటలకు అర్థాల వేరులు చిత్రం కోసం కార్తీక్ గాయత్రి పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఆకాశవాణి నిజామాబాద్.

103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్ లో ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, 7:45 సినీ గీతాలు. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం స్తోత్రం మరియు క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుదన మనకు వినిపిస్తారు డి చార్లెస్ గారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు, 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో, 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం, 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 బాలభారతి చిన్నారుల కార్యక్రమంలో వాసవి స్పేస్ స్కూల్ మహాలక్ష్మీనగర్ నిజామాబాద్ వారి విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. 9:00 నుండి 10:00 వరకు హృదయ రాగాలు కార్యక్రమంలో వాట్సాప్ సినీ గీతాలు వింటారు. 10:00 జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రభాత ప్రసారం.

0: భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులను దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్ తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడి కాంస్య పతకం సాధించింది. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులు దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతను ఉద్దేశించి నిర్వహించిన వర్షాకాల సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభోత్సవంలో ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాలలో సంగీతం ముఖ్యమైందన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉన్నాయని, మానసిక ఉల్లాసానికి సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకువెళ్లాలంటూ యువతను ప్రోత్సహించారు. దేశ తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అధికారులతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుకునా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. చికెన్స్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘా వర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. సిలిగురిలోని సుక్నా రిసార్ట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ గూర్ఖా నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా డార్జిలింగ్ లోక్సభ ఎంపీ రాజు బిస్టా మాట్లాడుతూ, గోర్ఖా నాయకులందరూ తమ సమస్యలు వివరించారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్, ఉప జాతీయ భద్రతా సలహాదారు పంకజ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందే మాతరం వారసత్వ గౌరవం పరిరక్షణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన బీజేపీ జాతీయ నిర్వాహకుల సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. సోషల్ మీడియా పోస్టులో బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్ మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జాతీయ గేయాన్ని రాజకీయ మతపరమైన ఒత్తిళ్లకు తలొగ్గే ప్రతి ప్రయత్నాన్ని తిరస్కరిస్తామన్నారు. వందే మాతరం చరిత్ర, ప్రాముఖ్యత, ఘనమైన వారసత్వాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్త ప్రచారాన్ని చేపడతామన్నారు. వందే మాతరాన్ని భారతదేశ జాతీయ గేయంగా, భరతమాత పట్ల భక్తిభావం, స్వాతంత్ర్య సంగ్రామ మంత్రంగా బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు. వందే మాతరం గీతంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ నిర్వాహకుల మొదటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గేయం వందే మాతరంలోని రెండు చరణాల తర్వాత ఆలాపనను నిలిపివేశారని బీజేపీ అధికార ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు. వందే మాతరంలోని మొదటి రెండు పేరాలను మాత్రమే పాడాలంటూ 1937 అక్టోబర్లో చేసిన తీర్మానానికి అనుగుణంగా కాంగ్రెస్ ఇటీవల నిర్ణయం తీసుకుందన్నారు.
1: आज इस प्रस्ताव में भारतीय जनता पार्टी के पदाधिकारी की बैठक में माननीय राष्ट्रीय अध्यक्ष जी ने निर्देश दिए कि भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता देश के प्रत्येक गली नुक्कड़ कोने में जाकर वंदे मातरम का यशोगान करेगा. वंदे मातरम के विषय में लोगों को हम बताएंगे. वंदे मातरम को लेकर जिस प्रकार की कुल्छित राजनीति कांग्रेस पार्टी कर रही है उसको लेकर हम आंदोलन खड़ा करेंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రష్యాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. వాణిజ్య, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై జరిగే 27వ భారత్ రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశానికి కేంద్ర మంత్రి సహా అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో డాక్టర్ జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా యువత సేవా కార్యక్రమాలు చేసేలా ప్రోత్సహించారు.

0: ప్రోత్సహించడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే మాట్లాడుతూ, ఈ ప్రచారం 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించబడుతోందని తెలిపారు.
1: సేవా సేతు అభియాన్ కే తహత్ 15 దిన్ కే లియే బ్లాక్ లెవల్ పర్ హర్ యోజనా కే సంబంధిత డిపార్ట్మెంట్ కే ఆవశ్యక కాగదాత్ కో లేకర్ వహాన్ లోగ్ ఉపస్థిత రహే తో ఆప్ వహాన్ ఆయియే ఫార్మ్ భరియే ఆప్కా నామ్ ఆయుష్మాన్ మే యాడ్ హో జాయేగా. ఐసే సర్కార్ కే అలగ్ అలగ్ భిన్న భిన్న జో యోజనాయే హై జిస్కా లాభ్ సభీ లోగో తక్ పహుంచనా హై తో ఉన్కో యే మౌకా హోగా కి ఉన్కే బ్లాక్ స్తర్ పర్ సేవా సేతు అభియాన్ కా ఏక్ అప్నా అలగ్ కార్యక్రమ్ ఉస్ దర్మియాన్ హోగా ఉస్మే వో ఇస్ మౌకే కా లాభ్ లేతే హువే అప్నే ఆప్ కో ఇస్ యోజనా మే జోడ్ సక్తే హై.
0: సమాధాన్ సమారోహంలో భాగంగా నిర్వహిస్తున్న 3 రోజుల ప్రత్యేక లోక్ అదాలత్ లో సుప్రీంకోర్టు తొలి రోజే 400 కంటే ఎక్కువ కేసులు పరిష్కరించింది. అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న వివాహ ఆస్తి వివాదాలు, మోటార్ వాహన ప్రమాద పరిహార క్లెయిమ్స్, భూసేకరణ పరిహారం అంశాలు, పన్ను వివాదాలు, అలాగే సర్వీస్ కార్మిక రంగానికి సంబంధించిన కేసులు ఈ పరిష్కారాల పరిధిలోకి వచ్చాయి. 16 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్ల ముందు 600కు పైగా కేసులు విచారణకు వచ్చాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఈ రోజు జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ లో చైనాకు చెందిన లియు షెంగ్షు టాన్ నింగో జోడీతో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18తో వెనుకబడినప్పటికీ పుంజుకుని ఈ గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండో గేమ్లో 11-10 తేడాతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక 3 గేమ్లో చైనా జోడీ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించడంతో భారత జంట పోటీ ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక యూఎస్ డాలర్ భారత రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యం ద్వారా 2026 ఆగస్టు 21 నాటికి 7,285 కోట్ల యూఎస్ డాలర్స్ విదేశీ మార్గద్రవ్యం వచ్చిందని తెలిపింది. ఈ నిధులలో ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్లు అత్యధికంగా 6,540 కోట్లు డాలర్స్గా ఉన్నాయి. బలహీనపడుతున్న రూపాయి నేపథ్యంలో డాలర్స్ రాకను పెంచడానికి ఆర్బీఐ 2026 జూన్ 8న ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లు, ఈసీబీ, ఐఎఫ్సీబీ నిధులను కవర్ చేస్తూ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ సుంకాలు ఈ రోజు తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చాయి. మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి జరిగిన చర్చలు విఫలం కావడంతో తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామంటూ కెనడా ప్రకటించింది. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. మధ్య ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించి 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. తమ దళాలు లోకోమోటివ్ డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరుగుతున్న స్వదేశీ రక్షణ తయారీ వ్యవస్థ బలానికి నిదర్శనంగా కొచ్చికి చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మాంగ్రోల్ను భారత నౌకాదళానికి అందజేసింది. ఈ నౌకలో 80% పైగా స్వదేశీ సాంకేతికత ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది నీటి అడుగున నిఘా, తీర ప్రాంత జలాల్లో జలాంతర్గామి కార్యకలాపాలు నిరోధించడంలో మైన్ వార్ఫేర్ సామర్థ్యాలను కలిగి ఉంది. శాశ్వత శాంతి ఒప్పందం లేకుండానే 60 రోజుల అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గత 4 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాషింగ్టన్ తమ డిమాండ్స్ను తీర్చేంతవరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ జలసంధిని మూసివేసి ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ దాని భాగస్వామ్య దేశాలపై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్లో మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. మైనార్టీ వ్యవహారాల మొదటి క్యాథలిక్ ఫెడరల్ మంత్రి, మత స్వేచ్ఛ ప్రతిపాదకుడు షాబాజ్ భట్టి హత్య జరిగి 15 ఏళ్లు పూర్తవుతున్న క్రిస్టియన్లు, హిందువులు, అహ్మదీలతో సహా ఇతర మైనార్టీ వర్గాలపై అణచివేత ఆగడం లేదు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाएं कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రాంతీయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ ఎం శంకర్ గారు నమస్కారం అండి.
7: నమస్తే సార్.
6: వరిలో కాండం తొలుసు పురుగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయండి.
7: ప్రధానంగా మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ వరి సాగు మనకు ఈ మధ్యలో వేసుకున్న తర్వాత ఈ మొదటి దశలో నాట్లు వేసే సమయం ఇది. నాట్లు వేస్తా ఉన్నారు. ఈ నాట్లు వేసే ముందు, ఒక వారం ముందు, ఈ వరిలో కాండం తొలుచు పురుగు నివారణ చేపట్టాలంటే ప్రధాన పొలంలో ఇది ఆశించకుండగా మనము నారుమడిలోని ఈ పురుగు ఆశించకుండా నివారించుకోవాలి. దీని నివారణకు ప్రతి 200 చదరపు మీటర్ల నారుమడికి 800 గ్రాముల కార్బోఫిరాన్ 3cg గుళికలను మనం నారు పీకే వారం ముందు వేసుకొని నారును వీకినట్లయితే ఈ కాండం తొలుచు పురుగు అనేది ప్రధాన పొలంలో ఆశించదు. అదేవిధంగా మనకు ప్రధాన పొలంలో ఈ వరి నారును నాటుకున్న తర్వాత 18 నుంచి 20 రోజుల మధ్యలో ఎక్కువగా ఈ కాండం తొలుచు పురుగు ఆశించే ఆస్కారం ఉంటుంది. ఆ సమయంలో మనకు 20-25 రోజుల్లో మధ్యలో మనం ఒకసారి కార్బోఫిరాన్ 3cg గుళికలు అనేవి ఎకరానికి 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలు ఎకరానికి 8 కిలోలు మనకు 20-25 కేజీల ఊసుకలో గాని లేదా యూరియాలో గాని కలుపుకొని చల్లుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ గుళికలను వేసుకోలేని స్థితిలో ఉంటారో వాళ్ళు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును ఎకరానికి 400 గ్రాములు, అదేవిధంగా క్లోరాంట్రోమిల్లిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వరిలో కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. ప్రధాన పొలంలో మనకు కంకి వెళ్లిన తర్వాత కూడా ఈ తెల్ల కంకి కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ కాండం తొలుచు పురుగే ఆ తెల్ల కంకిని చేస్తుంది కాబట్టి దాని నివారణకు కూడా ఇప్పుడు చెప్పిన మందులు గుళికలుగానే వేసుకోవచ్చు లేదా ఇంతకుముందు చెప్పిన కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని లేదా క్లోరాంట్రోనిల్లిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును మనము ఆ సమయంలో కంకి వచ్చే దశలో కూడా మనము ఈ మందులను పిచికారీ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా కాండం తొలుచు పురుగును నివారించుకొని మనము పంటను ఈ కాండం తొలుచు పురుగు నుంచి నివారించుకొని అధిక దిగుబడి సాధించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ మందులను గాని వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది.
6: కందిలో ఆకుముడత నివారణ ఎలా చేయొచ్చు అంటారు?
7: ప్రస్తుతం మనం కంది చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పుడు మనకు కంది 40-60 రోజుల మధ్య దశలో ఉన్నది. కాబట్టి మనకు కందిలో ఆకులపైన రంధ్రాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఈ కందిలో మనకు చిత్త పురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. అదేవిధంగా ఆకుముడత కూడా మనకు ఆకులన్నీ ఒక మధ్యలో ఒక గుంపుకి ఏర్పడి దాని లోపల ఆకులను కూడా ఈ పురుగు ఆశించడం జరుగుతుంది. కాబట్టి దీని నివారణకు చిత్త పురుగులకు గాని ఆకు

0: ముడత ప్రూఫ్ గాని క్లోరీపైరిపాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ చిత్త పురుగులు గాని అదేవిధంగా ఆకుముడతను మనం కందిలో నివారించుకునే ఆస్కారం ఉంటుంది.
1: డాక్టర్ గారు, పత్తి పంటలో రసం పీల్చే పురుగుల వల్ల పంట చాలా వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఈ పత్తి పంటలో రసం పీల్చే పురుగుల్ని ఎలా నివారించగలుగుతాం?
0: ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లే పత్తి కూడా చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల ఎలినో ప్రభావం వల్ల మనకు బిడ్డ పరిస్థితులు ఏర్పడడం అనేది జరిగినప్పుడు ఈ బిడ్డ పరిస్థితుల్లో మనకు పత్తిలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతా ఉన్నది. మనం కూడా పత్తిని చూసుకున్నట్లయితే సుమారుగా 60 నుంచి 80-70 రోజుల దశలో, అంటే శాకీయ దశ నుంచి పుష్పించే దశ వరకు మొగ్గ దశలో, కొన్ని చోట్ల మొగ్గ దశలో కూడా ఈ పత్తి అనేది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది. ఈ పత్తిలో మనకు ఎక్కువగా రసం పీల్చే పురుగులు బెట్ట పరిస్థితుల్లో మనకు ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఆశించడం అనేది జరుగుతుంది. ఈ రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే పత్తిలో పచ్చదోమ, అదేవిధంగా తామర పురుగులు, తెల్లదోమ, అదేవిధంగా పేనుబంక ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంటది. కాబట్టి మనం ఈ రసం పీల్చే పురుగులను ముందు, అంటే పత్తి ఎత్తుకున్న తర్వాత మొదటి 20 రోజుల నుంచి మనము పత్తిలో రసం పీల్చే పురుగులను నివారణ చేపట్టాలి. కాబట్టి మొదటి దశలో అయితే పత్తి మొలిసిన తర్వాత 20 రోజులకు ఒకసారి మనకు కాండానికి మందు పూసే పద్ధతిలో ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగుల్లో కాండానికి మందు పెట్టే పద్ధతిలో బొట్టు పెట్టే పద్ధతి అంటాం. ఇది బాగా రాష్ట్రంలో బాగా ప్రాచుర్యం ఉన్నది. కాబట్టి దీనికి మొదటి దశలో 20 రోజులప్పుడు మొనోక్రోటోఫాస్ అనే మందును మరియు నీళ్లు, అంటే 1:4, అంటే మొనోక్రోటోఫాస్ 1 భాగం అయితే నీళ్లు 4 భాగాలు కలుపుకొని 20 రోజుల దశలో ఈ బొట్టు పెట్టే పద్ధతిని పెట్టుకోవాలి. అదేవిధంగా 40 మరియు 60 రోజులప్పుడు కూడా ఈ కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని పాటించవచ్చు. అప్పుడు ఫ్లోనికామిడ్ అనే మందును 1 భాగం అయితే నీళ్లు 20 భాగాలు కలుపుకొని పత్తికి కాండం పైన లేత భాగాన మనము కాండానికి బ్రష్ తో గాని లేదా మనకు ఈ కాండానికి పైపుల్లాగా ఉండి మనకు ఇది స్పెషల్ గా రూపొందించబడింది, దాని దగ్గర కూడా మనము కాండానికి బొట్టు పెట్టే పద్ధతిలాగా కాండానికి పై భాగాన పూసినట్లయితే మొదటి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఖర్చు తగ్గడమే కాకుండా మిత్ర పురుగులు కూడా ఎక్కువగా అభివృద్ధి చెంది ఈ రసం పీల్చే పురుగులైన పేను బంకను, అదేవిధంగా తామర పురుగులను, మిత్ర పురుగుల ఉధృతి అనేది పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పద్ధతి ఎవరైతే పాటించకపోయినా మనం పురుగు మందులను పిచికారీ చేసుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగులను మొదటగా లేత దశలోనే, అంటే ఎక్కువగా ఇవి గుంపులు గుంపులుగా ఉండడం జరుగుతుంది, ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి దీనికి 5% వేప కషాయాన్ని గాని లేదా వేప నూనె 1500 ppm ను 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల యొక్క గుడ్లు, మొదటి దశలో ఉండే గుడ్లు గాని చిన్న చిన్న పిల్ల పురుగులను గాని నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పురుగు మందుల విషయానికి వచ్చినట్లయితే ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవడానికి మనకు తామర పురుగుల యొక్క అయితే పిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా రకరకాల రసం పీల్చే పురుగులు, తామర పురుగులు గాని పచ్చదోమ, ఆ విధంగా అన్ని రకాల పురుగులు ఉన్నట్లయితే దానికి డైఫెన్ థయూరాన్ అనే మందు 1.25 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఫ్లోనికామిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పత్తిలో సమర్థవంతంగా రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు.

0: డాక్టర్ ఎం శంకర్ గారు, చాలా మంది అంటుంటారు ఈ కత్తెర పురుగు వల్ల మొక్కజొన్న పంట దెబ్బతిన్నది, దీనికి ఏం చేయాలి సార్, కత్తెర పురుగుని ఎలా నివారించాలి అని రైతులు అనుకుంటుంటూ ఉంటారు. అయితే ఈ కత్తెర పురుగుని ఎట్లా నివారించవచ్చు అంటారు?
1: తర్వాత మనకు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి, పత్తి తర్వాత ఎక్కువగా సాగు చేసేది మొక్కజొన్న. ఈ మొక్కజొన్నను చూసుకున్నట్లయితే మనకు కత్తెర పురుగు అనేది 2018 నుంచి మనము ఈ కత్తెర పురుగును మొక్కజొన్నలో గుర్తించడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఈ మొక్కజొన్నకు కత్తెర పురుగు వల్ల చాలా నష్టం అనేది కలుగుతున్నది. కాబట్టి కత్తెర పురుగు ఆశించిన మొక్కలను చూసుకున్నట్లయితే ఇది మొదటి 10-12 రోజుల నుంచి ఈ కత్తెర పురుగు ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కత్తెర పురుగు ఆశించినప్పుడు మొదటి దశ, రెండవ దశ లార్వలు ఆకుపైన ఉండి ఆకుపైన తెల్లని చారలు అనేది ఏర్పడతాయి. ఆ తర్వాత మూడవ దశ, నాలుగవ దశ లార్వల్ అనేది మొక్క సుడి లోపల ఉండి లోపల భాగాన్ని తినడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చివరి దశలైన 5వ దశ, 6వ దశ లార్వలు మనకి ఎక్కువ నష్టాన్ని కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 3, 4వ దశల పురుగుల్లో ఏవైతే లోపల ఉండి మొత్తము ఆకును తినడం వల్ల మనకు ఆకుల పైన రంధ్రాలు అసమానంగా రావడం అనేది, రంధ్రాలు ఏర్పడడం జరుగుతున్నది. కాబట్టి ఈ కత్తెర పురుగు వలన మొక్కజొన్నలో చాలా నష్టం అనేది కలుగుతున్నది. కాబట్టి ఈ కత్తెర పురుగును మొదటి దశల నుంచే మనము ఈ కత్తెర పురుగును నివారించుకోవాలి. ఈ మొదటి దశలు అంటే పైరు 10-12 రోజుల్లో ఉన్నప్పుడు మనకు అజాడి రక్టిన్ వేప నూనెను 1500 ppm ను మనకు 5 ml 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కత్తెరపురుగు యొక్క కోశస్థ దశలు కూడా భూమిలో ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో లోతైన దుక్కులు కూడా దున్నుకోవాలి. ఆ తర్వాత ఈ పురుగు నివారణకు జీవ శిలీంద్ర నాశనులైన బ్యాక్టీరియా సంబంధిత మందులు, బీటీ ఫార్ములేషన్ మందులు గాని మనకు 2 grams 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా మెటారైజం రిలే అనే జీవ శిలీంద్ర నాశిని, దాని కూడా 2 grams 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మొదటి దశలో ఉండే లార్వాలను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా గుడ్డు దశలో కూడా దీన్ని నివారించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ట్రైకోగ్రామా ప్రిటియోజం అనే గుడ్డు పరాన్న జీవిని కూడా మనము మొక్కజొన్నలో వదులుకున్నట్లయితే ఈ గుడ్డు దశలోనే ఈ కత్తెర పురుగు యొక్క గుడ్లను నాశనం

చేసే ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత మనం ఇన్ని చేసిన తర్వాత కూడా మనకు అన్ని సస్యరక్షణ పద్ధతులు చేపట్టిన తర్వాత కూడా మనము ఈ పురుగును మన పొలంలో గమనించినట్లయితే అప్పుడు

అయితే 80 గ్రాములు ఈ ఎమామెక్టిన్ బెంజైట్ అనే మందును పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ క్లోరాంట్రోనిల్లిప్రోల్ అనే మందును కూడా 80 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. మనం మందు పిచికారీ చేసుకున్నప్పుడు మొక్కల సుడుల్లో, ఎందుకంటే ఈ కత్తెర పురుగు అనేది మొక్కల సుడుల్లో ఉండడం జరుగుతుంది కాబట్టి, మనం మందు పిచికారీ చేసుకున్నప్పుడు మందు అనేది మొక్కల సుడుల్లో పడాలి. సుడుల్లో పడేటట్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును చాలా వరకు నివారించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇంకో పద్ధతి ఏంటంటే, మొక్క పంట 25 నుంచి 30 రోజుల దశల్లో ఉన్నప్పుడు కత్తెర పురుగును నివారించడం కోసం మొక్కజొన్నలో ఇసుక మరి సున్నాన్ని, అంటే సున్నము ఒక భాగము, ఇసుక 9 భాగాలను కలుపుకొని మనం ఆ ఉసుకను ఆ మొక్కజొన్న సుడుల్లో వేసుకున్నట్లయితే ఆ ఉసుక రాపిడికి లార్వాలు చనిపోయే ఆస్కారం ఉంటది కాబట్టి, మనం ఈ పద్ధతిని కూడా పాటించినట్లయితే ఖర్చును తగ్గించుకున్నాం అవుతాం కాబట్టి, ఇప్పుడు మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఈ సస్యరక్షణ పద్ధతులను చేపట్టినట్లయితే తప్పనిసరిగా మనం చాలా వరకు నివారించుకొని అధిక దిగుబడిని సాధించే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఖర్చు కూడా తగ్గించుకున్నాం అవ్వడం అనేది జరుగుతుంది.

0: వరిలో ఉల్లికోడు యాజమాన్యం గురించి తెలుపు.
1: ప్రధానంగా ఇంతకుముందు చెప్పాము, వరి అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేస్తారు కాబట్టి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎలిన ప్రభావం వల్ల మనకు వరిలో ఉల్లికోడు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ ఉల్లికోడు గమనించినట్లయితే వరి నాటు వేసుకున్న తర్వాత మనకు 30 రోజుల తర్వాత ఈ ఉల్లికోడు అనేది గమనించడం జరుగుతుంది. ఈ ఉల్లికోడు 30 నుంచి 50 రోజుల మధ్యలో దీని యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది. దీని లక్షణాలు గమనించినట్లయితే ఉల్లికోడు అనేది మనకు చూసుకున్నట్లయితే గొట్టాలు లాగా, గొట్ట ప్రయోగం అంటాం, మనకు ఉల్లికాడ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు గొట్టాలు అనేది రావడం జరుగుతుంది. వరిలో ఈ గొట్టాలు వచ్చినట్లయితే వాటి నుంచి కంకులు అనేది రావు కాబట్టి చాలా వరకు పంట నష్టం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనము కాండం తొలచు పురుగుకు ఏ విధంగా అయితే చెప్పామో అప్పుడే ఈ కార్బోఫిరాన్ గుళికలు, 3CG గుళికలను మనం వేసుకున్నట్లయితే ఈ కాండం తొలచు పురుగు ఉపయోగించే కార్బోఫిరాన్ 3CG గుళికలు కూడా మనకు వరి ఉల్లికోడు కూడా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ కార్బోఫిరాన్ గుళికలు తప్పనిసరి ఎకరానికి 10 కిలోలు వేసుకున్నట్లయితే వరిలో వచ్చే ఉల్లికోడును కూడా మనము నివారించుకునే ఆస్కారం ఉంటుంది.
2: డాక్టర్ గారు, ఈ దోమపోటు కూడా వరిలో నష్టం చేకూరుస్తుందా?
1: మనకు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే బెట్ట పరిస్థితులు ఎలిన ప్రభావం వల్ల మనకు వరిలో కంకి వెళ్లిన తర్వాత, అంటే పంట 60 రోజులు దాటిన తర్వాత ఉబ్బ వాతావరణం ఎక్కువగా ఉండే బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే ఈ దోమ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దోమ నివారణకు మనం నాటు వేసుకునేటప్పటి నుంచే సరైన జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. సరైన జాగ్రత్తలు అంటే మనము నాటు వేసేటప్పుడు, వరి నాటు వేసేటప్పుడు ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల ఖాళీ బాటలు అనేది ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొలాన్ని మొదటి నుంచే అడపాదడప ఆరబెడుతూ నీళ్లు పెట్టుకోవాలి. అదేవిధంగా యూరియా ఏ విధంగా అంటే ఎంత అయితే సిఫారసు చేస్తామో అదే సిఫారసు చేసిన మేరకే యూరియాను వేసుకోవాలి. ఈ పద్ధతులను పాటించినట్లయితే మనము వరిలో దోమకాటును మొదటి నుంచే నివారించుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతులు పాటించిన తర్వాత కూడా మనము వరిలో ఈ దోమపోటును చూసుకున్నట్లయితే పంటలు మనకు 60 రోజుల తర్వాత ఈ దోమపోటు ఆకులు అనేది కాండం నుంచి రసాన్ని పీల్చడం వల్ల మనకు కాండం అనేది మొక్కలు అనేది పసుపు కలర్ కు మారిపోయి కొన్ని రోజుల తర్వాత ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ పొలంలో మనము గమనించినట్లయితే అక్కడక్కడ చుడులు చుడులుగా ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పురుగును ఎప్పుడైతే అక్కడక్కడ మనకు పసుపు కలర్ మొక్కలు కనపడతాయో అప్పుడే మనము అక్కడికి వెళ్లి మనం చూసుకొని దోమ ఉందా లేకపోతే వేరే దానివల్ల ఈ విధంగా అవుతుందా గమనించి మనము ఈ దోమను నివారణకు చర్యలు చేపట్టాలి. ఒకవేళ ఈ వరి పొలంలో మనము దోమను గమనించినట్లయితే బిఫ్రోఫిజిన్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పైమెట్రజన్ అనే మందును 120 గ్రాములు 1 ఎకరానికి కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి ఈ మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే దోమను కూడా వరిలో తప్పనిసరిగా నివారించుకున్న వాళ్ళం అవుతాం.
2: డాక్టర్ గారు, ఈ అపరాల్లో కూడా రసం పీల్చే పురుగుల వల్ల నష్టం జరుగుతుందా? ఒకవేళ అలా జరిగితే వాటిని ఎట్లా నివారించవచ్చు అంటారు?
1: మనకు అపరాలు ఈ ఎలిన పరిస్థితుల వల్ల ఈ సంవత్సరము పెసర, మినుము, అదేవిధంగా కంది ఎక్కువగా సాగు చేయడం జరిగింది. కాబట్టి మనం ప్రస్తుతం పెసర, మినుము

0: ప్రస్తుతము 30 రోజుల దశలో అంటే శాకీయ దశ నుంచి మొగ్గ పూత దశలో మనకు పెసర మినుము అనేది మన రాష్ట్రంలో గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ దశలో మనకు ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులు ఆశించే ఆస్కారం ఉంటుంది. మనకి ఈ రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే తామర పురుగులు, అదేవిధంగా పెయిన్ బంక, తెల్లదోమ ఎక్కువగా ఈ అపరాలలో ఆశించడం జరుగుతుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే తామర పురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ తామర పురుగులు పైరు లేత దశలో ఉన్నప్పుడు ఆకుల వెనుక భాగాన నుండి అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వల్ల మనకు ఆకులు తెల్లగా మెరిసి చన్నని గీతలు మనకు ఆకుల పైన గమనించడం జరుగుతుంది. ఈ రసం పీల్చే పురుగులు అంటే తామర పురుగుల వల్ల మనకు పెసర మినుముల్లో మనకు ఆకుముడత అనే వైరస్ వ్యాధిని కూడా వ్యాపించేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ తామర పురుగులు నివారణకు పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా ఇస్ఫేట్ అనే మందును కూడా 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనము అపరాలలో ఈ తామర పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువగా ఈ పెసర మినుములో మనకు పల్లాకు తెగులు కూడా ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పల్లాకు తెగులు వల్ల మనకు ఎక్కువగా నష్టం అనేది కూడా కలగజేయడం జరుగుతుంది. తెల్లదోమ వల్ల మనకు పల్లాకు తెగులు వస్తున్నది. కాబట్టి పల్లాకు తెగుల నివారణకు మనకు డైఫెంతురాన్ అనే మందును 1.25 గ్రాములు, అదేవిధంగా ఎస్టామెంప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకుని పిచికారి చేసుకున్నట్లయితే అపరాలలో పెసర మినుములో మనం ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు.
1: డాక్టర్ ఎం శంకర్ గారు, ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెం నుంచి విచ్చేసి మా కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని వానాకాలంలో చీడపీడల యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే.
3: మత్లబ్?
2: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుంధ రసాయన్ మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। अरे पहली वाली बात कहाँ,
3: पर हम तो सभी डाले हैं।
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
3: सच
2: है? एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
5: మరింత వరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వివిధ పంటల్లో వానాకాలంలో వచ్చే చీడపీడల నివారణ, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ ఎం శంకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
6: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
5: చిత్రసీమలో ఇప్పటికి నుండి భారతీయ చిత్రం కోసం హరిహరన్ హరిణి పాడిన పాట, గీత రచన భూమిచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాము.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట అవునన్నా కాదన్నా చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ కాశీబుగ్గా నుండి దాసీ రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, మిహిమశ్రీ మరి వీరందరి కోరికపై అవునన్నా కాదన్నా చిత్రం కోసం ఎస్పీ చరణ్, ఉషా ఆలపించిన ఈ పాట విందాము.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.

0: తీసుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మలప్పురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: డాక్టర్ బలరాం జాదవ్,
4: ఎత్తు వంకర పిల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
3: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
4: డాక్టర్ బలరాం జాదవ్,
3: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
4: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
3: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
4: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
3: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
6: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

మీరు విన్న ఆ పాట ఆచార్య చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు వరంగల్ కరీమాబాద్ నుండి గోనేరావి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు.

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
4: శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 24వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ వల్ల వచ్చే గుండె సమస్యల గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట మనసున్న మహారాజు చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా చక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, లత, అనన్య. మరి వీరి కోరికపై ఈ పాట విన్నారు.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 25వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా, మూతబిందు, చూపు తగ్గడం మొదలైన సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట మగధీర చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట సీతారామం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్ కానాజీగూడ ఇందిరానగర్ నుండి శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్య, రాజు, సాయిభూషణం, జాహ్నవి, పల్లవి, మోనిక, శ్రీనిధి.

0: మీరు విన్న ఆ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:30. జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO

విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం జానపద సంగీత కార్యక్రమం. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు అనగా ఆదివారం 23వ తేదీ ఉదయం 10 గంటలకు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్.

0: ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు, 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.